శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ FM 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 23వ రోజు. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తేదీ సోమవారం. నిలయంలో సమయం ఇప్పుడు 5:58 దాటి 44 సెకండ్లు కావస్తోంది. శుభోదయం.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలు, పూజా సామగ్రిని కొనుగోలు చేసి విజ్ఞాతిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని ఈ సందర్బంగా పలు పర్యావరణ హిత సంస్థలు, స్వచ్చంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో స్వచ్చంద సంస్థలు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేస్తుండడం విశేషం. టెట్ 2026లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు, ఇన్ సర్వీస్ టీచర్లకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వీరి కష్టపడే తత్వం, అంకితభావం రాష్ట విద్యా వ్యవస్థ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో రాష్టంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ, టైఫన్, టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా కేసుల రిపోర్టింగ్కు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని, దోమల నియంత్రణలో భాగంగా ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని, గిరిజన ప్రాంతాల్లో దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దక్షిణాఫ్రికాలోని క్వాజుల్ నాటల్ ప్రావిన్లో ఉన్న చారిత్రక పీటర్ మారిట్బర్గ్ రైల్వే స్టేషన్ను సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. జూన్ 7, 1893న జాతి వివక్ష కారణంగా గాంధీజీని ఫస్ట్ క్లాస్ బోగి నుంచి బలవంతంగా గెంటేసిన ప్లాట్ఫామ్ను వారు పరిశీలించారు. వివక్షకు గురి అయిన తర్వాత గాంధీజీ గడ్డగట్టే చలిలో రాత్రంతా గడిపిన వెయిటింగ్ రూమ్ను అయ్యన్న పాత్రుడు సందర్శించి ఆనాటి పరిస్థితులను స్మరించుకున్నారు. పర్యావరణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు తెలిపారు. అడవులను రక్షించడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2047 నాటికి రాష్టంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నామని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించి అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో పిడుగులు పడి 4 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మధ్యప్రదేశ్ ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్ గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయని, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వందన భక్తి గీతాల కార్యక్రమంలో ముందుగా శ్రీ ఆదిశంకరాచార్య విరచిత గణేశ పంచరత్న స్తోత్రం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళంలో ఇప్పుడు విందాం.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వందన భక్తి గీతాలలో శ్రీ కనకదుర్గ స్తుతి విన్నారు. మరి వినాయక చవితి సందర్భంగా ముత్తుస్వామి దీక్షిత రచించిన గణపతి సంకీర్తన ఎం బాలమురళీకృష్ణ గారి గళంలో విందామా?

యుతి కోటి కోటి నికరం వాలేందు చూడ ఆత్మజం శ్రీమత్ కుంభజ సద్గురుం భవధరం శ్రీదం కుమారాగ్రజం విఘ్నేశం స్థిత భక్తర

0: సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియాకప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను, పూజా సామగ్రిని కొనుగోలు చేసి విజ్ఞాధిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని, ఈ సందర్భంగా పలు పర్యావరణ హిత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేస్తుండడం విశేషం. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో 2 రోజులుగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటన ఉమ్మడి దృక్పథం భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సు నిర్ణయాలను కాలపరిమితితో అమలు చేసి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
1: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు 4 మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాలకు చెందిన తలపనేని నాగమ్మ, మజ్జిగ చిన్నకోటేశ్వరరావు, మేకల వెంకాయమ్మ, డేరంగుల వెంకటయ్య పిడుగుపాటుకు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
3: మీ పట్ల మా ప్రభుత్వానికి సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఈ ఆత్మగౌరవ భవనం ఆగర్భ శ్రీమంతులకే కాదు, పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఇది సంపూర్ణంగా ఉపయోగపడాలి. తప్పకుండా ఈ ఆత్మగౌరవ భవనం మీ భవిష్యత్ తరాలకు పునాదులు వెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆర్థికంగా సహాయం అందించాలనో 100% భవన నిర్మాణానికి సహాయాన్ని అందిస్తా అని చెప్పి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా.
1: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంటలను కాపాడేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, పంట ఆరోగ్య స్థితి, ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిన్న మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నమోదును వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల్లో 51% మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అలాగే 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చునని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇన్ సర్వీస్ టీచర్లు తమ విద్యా సామర్థ్యాన్ని నిబద్దతను చాటారని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
4: చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, నరేంద్ర మోడీ గారి యొక్క దీవెనలతో ఏదైతే ఈ నియోజకవర్గానికి ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా మన పాలకుల నియోజకవర్గానికి మాత్రం అటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరితోటి కూడా మాట్లాడి ఆ నిధుల్ని మళ్లీ తెచ్చి ఈ 2 ఏళ్లలోనే 1170 కోట్లు నిధులు మన నియోజకవర్గానికి మనం తెచ్చినటువంటి.
1: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ కావడంతో 72 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మరోవైపు భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లో రాష్టస్థాయి బహుళ విభాగాల రోబోటిక్ శస్త్రచికిత్స శిక్షణా కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్స సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 90% ఉచితంగా అన్ని రకాల ఆధునిక రోబోటిక్ శస్త్రచికిత్సలను అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య కళాశాలలు, జీజీహెచ్ ఆసుపత్రుల్లో వచ్చే 6 నెలల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. మధ్యప్రదేశ్ దానిని ఆనుకొని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
5: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
5: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
6: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
0: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
4: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
7: రే నందు, వెళ్ళకు పాల ప్యాకెట్ తీసుకురా.
8: సరేమా.
7: వెళ్ళకుండా ఇంకేం వెతుకుతున్నావు?
8: బైక్ కీస్ కనబడట్లేదుమా, ఇక్కడ పెట్టాను.
7: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
9: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
10: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వింటున్నారు వివిధ భారతి. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలతో కూడిన వీడియోను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్టు చేశారు. బ్రిక్స్ ద్వారా భారత్ అన్ని రంగాలు ప్రాంతాలలో స్నేహం భాగస్వామ్యం సహకారాన్ని ముందుకు తీసుకెళ్లిందని ప్రసంగించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ సదస్సులో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీజిన్పింగ్, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. వీరితో పాటు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధానమంత్రి లేమిన్ హంగ్, ఇండోనేషియా అధ్యకుడు ప్రభోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతా ఎల్సిసీ, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఉగాండా ఉపాధ్యకురాలు జెసికా అలుపో ఇతరులు హాజరయ్యారు. ఈ నెల 12-13 తేదీలలో భారత్ బ్రిక్స్ సదస్సును నిర్వహించింది. ఈ కూటమికి చెందిన 11 సభ్యదేశాలు, 10 భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా గత 3 రోజుల్లో వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వ అధిపతులతో ప్రధానమంత్రి మోదీ 15 ప్రత్యక్ష ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన బ్రిక్స్ సదస్సు అనేక స్పష్టమైన అభివృద్ది ఆధారిత ఫలితాలను అందించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాకర్ దలేలా మాట్లాడుతూ, వివిధ విభాగాల ఆధారంగా 50కి పైగా స్పష్టమైన ఫలితాలు సాధించామని, ఇది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన ఒక గణనీయమైన విజయమని అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణల అవసరంపై బ్రిక్స్ స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోందని, బ్రిక్స్ దేశాలతో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోందని చెప్పారు. ఈ సదస్సు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ మహిళల బిజినెస్ అలయన్స్ నుంచి నివేదికలను కూడా స్వీకరించిందని, ఇవి వ్యాపారాలు, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల దృక్పథాలను నేరుగా అధినేతల దృష్టికి తీసుకువచ్చాయని దలేలా తెలిపారు.
2: India's chairmanship has focused on deliverables. The summit has endorsed a substantial package of outcomes across our 4 priority pillars. There are concrete over 50 outcomes across various thematic tracks, which is a significant achievement of India's chairmanship this year.
1: దేశవ్యాప్తంగా ఈ రోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1949 సెప్టెంబర్ 14 తేదీన రాజ్యాంగ పరిషత్తు దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీ భాషను దేశ అధికార భాషగా ఆమోదించింది. ప్రస్తుతం హిందీ భాష ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఒకటిగా, 52 కోట్లకు పైగా ప్రజలకు మాతృభాషగా ఉంది. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నవీ ముంబైలో జరిగే హిందీ దివస్ 2026 కార్యక్రమానికి, 6వ అఖిల భారత రాజభాషా సమ్మేళనానికి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా 2025-26 సంవత్సరానికి గాను రాజభాషా గౌరవ్, రాజభాషా కీర్తి పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పండితులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ఉన్నత ప్రభుత్వాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. హిందీ భాషను అధికార భాషగా, ప్రజల భాషగా, అనుసంధాన భాషగా అభివృద్ది చేయడంతో పాటు ఇతర భారతీయ భాషలతో హిందీ సమన్వయంపై చర్చిస్తారు. నిన్న ఒమన్ తీరంలో ఎంటీఎల్గయ్య వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఇప్పటి వరకు 13 మంది భారత సిబ్బందిని రక్షించామని, గల్లంతైన మరో భారతీయుడి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, సహాయక చర్యలలో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొంది. భారత పౌరులను రక్షించడంలో తోడ్పడినందుకు ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్దరించేందుకు ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించి చర్చలు దౌత్యం జరపాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. దేశంలో ఈరోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి, ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఇది జీవితంలో కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. గణేశుడు ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆనందం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని రాష్టపతి ముర్ము ప్రార్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యంతో 2047 నాటికి వికీర్ణ భారత్ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీఏ భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు కలిసి నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రచారాన్ని ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతం, జిల్లా, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గం, బూత్ స్థాయికి తీసుకువెళ్తామని అమిత్ షా పేర్కొన్నారు.
3: और भारतीय जनता पार्टी ने ये तय किया है कि 17 सितंबर से 17 अक्टूबर तक हम ये एक माह सेवा संकल्प अभियान के रूप में चलाएंगे. ये सेवा संकल्प अभियान पूरे राष्ट्र में चलेगा. राष्ट्र की हर प्रशासनिक इकाई, हर जिले में, हर लोकसभा विधानसभा क्षेत्र में और बूथ तक सेवा संकल्प अभियान को लेकर हम देश की जनता तक पहुंच.
1: దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత్ తరపున అర్షదీప్ సింగ్ 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ 13.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం క్రీడాకారుల ప్రతిభ, పట్టుదలను ప్రతిబింబిస్తుందని మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ను గెలుచుకున్న జూనియర్ పురుషుల హాకీ జట్టును కూడా ప్రధానమంత్రి అభినందించారు. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోష్ని, కాఫీ టైమా?
3: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
4: కాఫీ టైం ఏంటి రోష్ని?
3: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

7:17 దాటి 14 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. శుభోదయం, గుడ్ మార్నింగ్. వివిధ భారతి శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి సండే అయితే అయిపోయింది, ఇంకా ఈరోజు మండే మార్నింగ్ మనం వచ్చేసాం. మరి మండే మార్నింగ్ అయినా సరే ఈరోజు అంతా హడావడి అవసరం లేదు, ఎందుకంటే వర్కింగ్ ప్లేసెస్కి వెళ్లాల్సిన అవసరం లేదు కదా, హాలిడే ఎందుకంటే మరి వినాయక చవితి. సో హడావడి లేదు అని చెప్పి అన్నా కదా, కానీ వినాయక చవితికి సంబంధించిన హడావడి అయితే మాత్రం రాత్రి నుంచే షురు అయిపోయిందనమాట. మరి ఈరోజు ఇంకా మీరు వినాయక చవితి పండుగల్లో నిమగ్నం అయిపోతూ ఉండండి. ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు నేను మీ ఆదిత్య రెడీగా ఉన్నాను. ఇంట్లో పొద్దున్నే పనులకి వెళ్లే ముందు నమస్కారం పెట్టుకుని చదివే శ్లోకం. పెద్ద పూజ, వ్రతం, ఇంకా హోమాలు లాంటి కార్యక్రమాలు మొదలు పెట్టే ముందుగా చదివే శ్లోకం. ఇంకా చెప్పాలంటే గనక శంకుస్థాపన ముందు, అదే స్థలంలో నిర్మాణం పూర్తయిపోయాక గృహప్రవేశ కార్యక్రమంలో ముందుగా పఠించే శ్లోకం. ఇలా పెద్ద పెద్ద పనులకే కాదు, చిన్న వర్కింగ్ ప్లేస్లో ఒక చిన్న నమస్కారం పెట్టి ఒక శ్లోకం చదువుకొని తమ తమ వ్యక్తిగత పనులను ప్రారంభించుకుంటూ ఉంటారనమాట. స్వామి ఇంకా ఈరోజు ఇలా మంచిగా గడిచిపోయేలాగా ఆశీర్వదించని చిన్న నమస్కారం పెట్టి చిన్న శ్లోకం చదువుతారు. అదే శుక్లాం వరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం, ప్రసన్న వదనం ధ్యాయత్, సర్వ విఘ్నోపశాంతయే. ఇలా ప్రతిరోజు పనులు ప్రారంభించబోయే ముందు నమస్కరించే విఘ్నేశ్వరునికి ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇంటిలిపాది అందరూ కూడా పాల్గొని విఘ్నేశ్వరుణ్ణి పూజించే రోజు వినాయక చవితి. సో వివిధ భారతి శ్రోతలందరికీ కూడా మా తరపున ఇంకా అందరి తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. మరింకా మనం కూడా సింధు భైరవి మూవీ నుంచి ఒక వినాయకుడి సాంగ్తో ప్రారంభించేద్దామా కాఫీ టైమ్ని. ఇంకా వింటూ ఆనందిస్తుండండి విద్భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

7:25 దాటి 10 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ RJ ఆదిత్య.

పద్యాన్ని ఎలా చదవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే దానికి ఒక ఛందస్సు, అలంకారం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి పద్యంలోని లైన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, దాన్ని ఏ స్లాంగ్లో చదవాలి, ఎక్కడ ఆపాలి, ఇంకా ఒకవేళ కింద లైన్ అనేది పైన లైన్ అనేది కలిపి చదవాలా, ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా మరి చిన్నపిల్లలకి నేర్పించేటప్పుడైతే మాత్రం ఖచ్చితంగా పెద్దవాళ్ళకి వచ్చిన తరువాతనే నేర్పిస్తారు కదా. సో చిన్నపిల్లలకి ముందుగా ఏవైనా పద్యాలు శ్లోకాలు నేర్పించాలన్నా పెద్దలు ముందుగా నేర్పించేది ఈ గణపతి శ్లోకాన్నే. మరి సంగీత సాధన కానీ, యోగ సాధన కానీ, ఇంకా చెప్పాలంటే నాట్య ప్రదర్శన, నాటకాలు, ఇలాగా కళాత్మక ప్రదర్శనలకైనా అంతరంగ పయనానికైనా వినాయకుడి ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది ఏ కార్యక్రమమైనా. మనం ప్రతిరోజు కూడా ప్రార్థించే శ్లోకం, మరి ఈ శ్లోకం అర్థం ఒక్కసారి గుర్తు చేసుకుందామా? అర్థం ఏమిటో గుర్తు చేసుకునే ముందు ఇలా గణపతిని ప్రతిరోజు కూడా మనం కీర్తించడానికి ఒక విలువైన అర్థం కూడా ఉంది. మరి ఎందుకు గణపతినే కీర్తిస్తాము అంటే ఏంటంటే, ఏదైనా మనం ఒక పనిని ప్రారంభించే ముందు ఆ పనిని ఎలా చేయాలి, ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి, ఒకవేళ పనిలో ఏదైనా లూప్ లైన్స్ ఉంటే వాటిని గుర్తించి అందులోకి వెళ్ళ కుండా ఉండాలన్నమాట. సో నిజంగా ఏదైనా మనం పనిని ప్రారంభించిన తర్వాత అలా చేసుకుంటూ వెళ్ళిపోతే నిజంగా అయిపోతుంది, కానీ ఎక్కడైనా సరే కొంచెం కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నా లేకపోతే పనిలో కొన్ని పట్టుకోకూడని లూప్ లైన్స్ అనేవి ఉంటాయన్నమాట. అటువంటివి లూప్ లైన్స్ని మనం పట్టుకుంటే ఇంకంతే, పనిని చేయకుండా అలాగా డిస్ట్రాక్షన్ అయిపోతూ పక్కదారికి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అలా పక్కదారికి వెళ్లకుండా అసలు మన గోల్ ఏంటి, మన లక్ష్యం ఏంటి, మనం ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకుని దానికి తగ్గట్టుగానే పనిచేయాలన్నమాట. మధ్యలో ఏదో బాగుందని చెప్పి, ఏదో మాట్లాడదామని చెప్పి, ఇంకా ఏదో చూద్దామని చెప్పి ఇలాగా లూప్ లైన్స్ ఉంటే వాటిలో మనం పడిపోయి ఇంకా దాంట్లోనే తిరుగుతూ ఉంటాం. సో ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఏంటంటే రిఫ్రెష్మెంట్ అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. సో ఏంటంటే మనం చేస్తున్న పనికి కాస్త టైర్డ్నెస్ అనేది ఉంటుంది కాబట్టి రిఫ్రెష్మెంట్ కోసం ఏదైనా పాటలు వినడమో లేకపోతే ఏదైనా చూడటమో ఇంకా మాట్లాడమో వేరే వాళ్ళకి ఫోన్ చేయడమో ఇలాగా ఇవన్నీ కూడా చెప్పాలంటే డిస్ట్రాక్షన్సే. కానీ పనిలో కూడా కొన్ని కొన్ని లూప్ లైన్స్ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఈ వర్క్ ఇప్పుడు పట్టుకుంటే ఇంకా ఇక్కడే ఉండిపోతాం. సో అటువంటి వర్క్ పట్టుకోకుండా కొంచెం దాన్ని స్కిప్ చేస్తూ మనం అసలు ఏ విధంగా ఎండ్ చేయాలి అనే దాని గురించి ముందుగానే ఆలోచించుకోవాలన్నమాట. సో ఇలాగా మన పని చక్కగా సాఫీగా పూర్తవ్వాలని ప్రతిరోజు కూడా కోరుకుంటాం. అందుకనే కోరుకునే ముందు వినాయకుడిని ప్రార్థిస్తాం. అలానే మనం చేస్తున్న పనిలో ఆల్రెడీ నిష్ణాతులైన వారు ఉంటారన్నమాట. సో ఏంటంటే ఇలాగ రీసెర్చర్స్ కానీ సైంటిస్ట్ కానీ వాళ్ళందరూ కూడా ఎంతో తమ జీవితం మొత్తాన్ని కూడా ధారపోసి ఒక విలువైన విషయాన్ని, ఒక విలువైన ఇన్వెన్షన్ని కనుక్కుంటారు. సో అలా కనుగొన్న తర్వాత ఇంకా అక్కడి నుంచి దాంట్లో అడ్వాన్స్మెంట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో అక్కడి నుంచి మనం ఏం చేయాలి, సో ఈ సైంటిస్ట్ ఇప్పటి వరకు ఈయన ఏం చేశారు ఇందులో ఇన్వెన్షన్, ఇలా రకరకాలుగా ఆలోచించి ఆయన ఎక్కడైతే కొత్త ఇన్వెన్షన్ని కనిపెట్టారో మళ్ళీ అక్కడి నుంచి మనం ఒక మోడర్నైజ్ ఇన్వెన్షన్ని కనుక్కుంటూ వెళ్తామన్నమాట. సో ఇలాగా శ్రేష్ఠులు అనుసరించిన తీరులో మనం కూడా మన పనిని చేసుకుంటూ వెళ్తే ఎక్కడ కూడా అడ్డంకులు అనేవి రావు. సో అలాగా అన్ని పనులకు, విద్యలకు అధిదేవుడైన గణపతిని ప్రార్థించి ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మా పనిని కంప్లీట్ చేయి దేవుడా, నువ్వు కంప్లీట్ చేసినట్టు అని చెప్పి మనం దండం పెట్టుకుంటాం అన్నమాట. మరి ఈ విధంగా వినాయకుడు ఎటువంటి పనులను విఘ్నాలు లేకుండా కంప్లీట్ చేశాడు అవన్నీ కూడా మాట్లాడుకుందాం వినాయక చవితి సందర్భంగా. మరైతే ఇప్పుడు జై చిరంజీవ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

7:35 దాటి 52 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుడార్జే ఆదిత్య. మనం ఉన్నాం కాఫీ టైంలో. జై చిరంజీవ మూవీ నుంచి చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనం ప్రతిరోజు కూడా మనం నిద్ర లేచిన తర్వాత ఇంకా పనిని ప్రారంభించబోయే ముందు చదివే చిన్న శ్లోకం, వినాయకుడికి సంబంధించిన శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందామని చెప్పి అన్నా కదా. మరి ఇంతకీ ఏమిటా అర్థం అంటే గనక శుక్లాం వరధరం విష్ణుం. సో ఇక్కడ ఏంటంటే తెల్లటి వస్త్రాలు ధరించిన విష్ణు స్వరూపం అని చెప్పి మనం ఈ ప్రార్థనా శ్లోకాన్ని ప్రారంభిస్తామన్నమాట. మరి తెల్లటి వస్త్రాలు ఇంకా తర్వాత విష్ణు స్వరూపం అని చెప్పి అన్నా కదా. ఏంటి అంటే మొత్తం జగమంతా కూడా విష్ణుమయం అని చెప్తూ ఉంటారు కదా. కాబట్టి విష్ణుమూర్తి ఇంకా ఇక్కడ వినాయకుడి రూపంలో వచ్చారు అని చెప్పి అర్థం అన్నమాట. ఇంకా తర్వాత అర్థం ఏమిటంటే శశివర్ణం చతుర్భుజం, తెల్లటి వర్ణంతో వెలుగులేనుతూ నాలుగు చేతులను కలిగి ఉంటారు. సో ఆలోచించండి, ఇంకా చెప్పాలంటే నిన్నటి నుంచి కూడా అందరూ రాత్రి నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. సో అలాగా ఈ వినాయక చవితి శుభాకాంక్షలు అనే మేమ్స్లో కానీ ఇంకా పోస్టర్స్లో కానీ ఎక్కువగా వినాయకుడిని చూపిస్తుంది కూడా ఈ కలర్లోనే అనమాట. అంటే శ్వేతవర్ణంలో శ్వేత వస్త్రాలను ధరించిన వినాయకుడు మనందరికీ కూడా అభయమిస్తూ వినాయక చవితికి వచ్చేసాను మళ్ళీ అని చెప్పి చెప్తున్నారు. ఇంకేంటంటే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఎక్కడి నుంచి ఇలా రూపొందిస్తుంది అని చెప్పి చాలామందికి డౌట్ కూడా ఉంటుంది. ఏమీ లేదు, ఏంటంటే దానికి కూడా ఒక ఫీడింగ్ పాయింట్ కావాల్సింది. ఆ ఫీడింగ్ పాయింట్ ఎవరు ఇస్తారు, ఎందుకంటే మనుషులే. ఎందుకంటే రోబో గొప్పదా మనిషి గొప్పదా, మనిషి గొప్పవాడా అని చెప్పి అడిగితే ఎవరైనా చెప్పే సమాధానం మనిషే గొప్పవాడు, ఎందుకంటే రోబోని కూడా సృష్టించింది మనిషే కదా అని చెప్పి. సో అలాగా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏది ఇచ్చినా దాన్ని ఇవ్వాలన్నా, అంటే ఒక ఎక్విప్మెంట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నా దానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు ఆ ఎక్విప్మెంట్కి ఇన్ఫర్మేషన్ అనేది ఫీడ్ చేసి ఉంటారన్నమాట. సో ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా చదివే శ్లోకం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. మరి ఈ ఒక్క పాదంలోనే వినాయకుడికి సంబంధించి ఆయన తెల్లటి వర్ణంలో తెల్లటి వస్త్రాలను ధరించి ఉంటారు అని చెప్పి ఉంది కదా. అందుకనే అనుకుంటా ఇక్కడ ఏఐ కూడా మొత్తం వినాయకుడిని తెల్లటి రూపంలో ఇంకా తెల్లటి వస్త్రాల్లో చూపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా వినాయకుడికి ప్రతి ఫోటోలో మనం చూస్తే కనుక నాలుగు చేతులు కంపల్సరీగా ఉంటాయి. సో సాధారణంగా మనం ఇంకెక్కడైనా బాగా నిశితంగా గమనిస్తే కొంచెం రెండు చేతులు ఉన్న వినాయకుడు కనపడటానికి చాలా తక్కువ సందర్భాల్లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కువగా చూస్తే గనక వినాయకుడికి మనం నాలుగు చేతులతోనే మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. సో పురాణాల ప్రకారం చూసుకుంటే గనక ముఖ్యంగా వినాయకుడి ఉపాసనా విధానం, ఆయనకి ఏ విధంగా పూజలు చేయాలి జపం చేయాలి, ఆయన గుణగణాలను కీర్తించే ఒక పురాణం అయితే ఉంది, అదే ముద్గల పురాణం. మరి ఈ ముద్గల పురాణంలో వినాయకుడికి సంబంధించిన రూపాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పి చెప్తుందన్నమాట. మొత్తం ఎన్ని అంటే మొత్తం 32 రూపాలు ఉన్నాయి అని చెప్పేసి ఈ ముద్గల పురాణం ప్రస్తావిస్తుంది. సో ఈ 32 రూపాల్లో కూడా వినాయకుడు నాలుగు చేతులు ఇంకా నాలుగు చేతుల కంటే అంతకంటే ఎక్కువ చేతులతో దర్శనమిస్తూ ఉంటారు. సో అందరికీ ఒక డౌట్ అయితే వస్తుందన్నమాట. ఏంటంటే మామూలుగా ఏదైనా ఒక దేవుణ్ణి మనం పూజిస్తున్నప్పుడు లేకపోతే ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఫోటో కానీ చూడాలంటే మనందరికీ కూడా కామన్గా ఎక్కువగా ఎక్కడైతే కనబడుతుందో, అంటే సపోజ్ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ ఇంకా అలాగే దుర్గాదేవి ఫోటో కానీ ఇలా చూస్తున్నప్పుడు మనందరికీ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇంకా బెజవాడ కనకదుర్గమ్మ ఇలాగ ఫోటోలు ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా లేకపోతే ఇంకా చిత్ర కళాకారులు గీసిన అదే రీతిలో గీస్తూ ఉంటారన్నమాట. కానీ వినాయకుడిని మాత్రం రకరకాలుగా అందరూ తమకి నచ్చినట్టుగా తయారు చేస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు చూస్తూ ఉంటాం ఏంటి అంటే వినాయక చవితి రోజున పందిళ్లలో నెలకొన్న వినాయకుళ్ళు అందరూ కూడా ఒకేలాగా ఉండరు, రకరకాల రూపాల్లో ఉంటారు. మరి ఆ రకరకాల రూపాలకి కారణం ఏమిటి అంటే ఈ ముద్గల పురాణంలో ప్రస్తావించిన వినాయకుడికి మొత్తం 32 రూపాలు ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క పూజకి ఒక్కొక్క రూపం అనేది ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అందుకనే ఈ 32 రూపాయలు కాకపోయినా ఇంకా మనిషి తన క్రియేటివిటీకి తగ్గట్టుగా తన భక్తికి తగ్గట్టుగా వినాయకుడిని రూపొందించి పూజిస్తూ ఉన్నారు.

సో ఇంకా వినాయకుడికి సంబంధించిన శ్లోకానికి సంబంధించిన అర్థం అయితే తెలుసుకున్నాను కదా, మరి ఇంకా శ్లోకానికి సంబంధించిన ఇంకా హాఫ్ మీనింగ్ అయితే ఉందన్నమాట. మరి ఆ మీనింగ్ అర్థం తెలుసుకునే ముందు రాగం మూవీ నుంచి ఇప్పుడు ఒక పాట విందామా?

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

7:47 దాటి 30 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం కాఫీ టైంలో. మరి ఇంకా వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఒక్కరికి కూడా పండుగే. ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ కూడా చేతి నిండా పని ఉంటుంది. మరి ఇంకా చేతి నిండా పన అంటే ఎస్ అవును కదా, ఎందుకంటే మరి వినాయకుడిని తెచ్చుకుంటాం. మట్టి వినాయకుడిని ఇంటికి తెచ్చుకున్న తర్వాత అసలు ఏ విధంగా డెకరేషన్ చేయాలి అని చెప్పేసి కొంచెం ఆర్టిస్టిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇంకా తమ మెదడుకి పదును పెడతారనమాట. సో ఈ విధంగా ఇలా డెకరేట్ చేద్దామా, ఈ పువ్వులు ఇక్కడ పెడదామా, వెనకాల అవుట్లుక్ ఏమి పెడదాం, ఇంకా ఇంటిని ఎలా డెకరేట్ చేద్దాం, వినాయకుడిని ఎలా డెకరేట్ చేద్దాం, ఇలా రకరకాలుగా ముందు రోజు నుంచి ఆలోచించి దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. ఇంకా పెద్దలైతే వినాయకుడిని ఏ విధంగా పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు చేయాలని మొత్తం అమ్మ వాళ్ళంతా కూడా దాంట్లో బిజీ అయిపోతూ ఉంటారనమాట. సో మార్నింగ్ నుంచి అలా తయారు చేస్తూ ఉంటే ఇంకా కొంత టైం అయ్యేసరికి 11:30 మొత్తం అలాగా మొత్తం అన్నీ సిద్ధం చేసుకునేసరికి ఆ టైం అయితే అయిపోతూ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు అసలు ఏం పని ఉన్నా లేకపోయినా ఏంటంటే వినాయక చవితి ఎలా చేద్దాం ఎలా చేసుకోవాలని ఆలోచిస్తూనే ఆ హడావిడిలోనే సాగిపోతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు, ఎందుకని వినాయకుడికి అన్ని రూపాలు ఉంటాయి. ఒక పందిర్లో చూసిన వినాయకుడు మరొక పందిర్లో కూడా కనబడ్డు, కానీ అన్ని చోట్ల ఉన్నది వినాయకుడే. అలాగా ఎందుకు అంటే ముద్గల పురాణంలో 32 రూపాలను ప్రస్తావించడం జరిగిందనమాట. సో ఈ 32 రూపాలు దేనికి అంటే వినాయకుడిని అందరూ కూడా దేనికి ప్రార్థిస్తారు అంటే మా కార్యంలో మేము ఏదైతే ఇప్పుడు పని చేస్తున్నామో అందులో కాస్త విజయాన్ని అందించు స్వామి, ఎటువంటి విఘ్నాలు రాకుండా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటాం కదా. సో ఇలాగా ఒక్కొక్క పనికి, ఇంకా చెప్పాలంటే ఒక్కొక్క విజయానికి ఏ విధంగా గణపతిని ఆరాధించాలి అనే ఈ ముద్గల పురాణం మనకి సూచిస్తూ ఉంటుందన్నమాట. అందులో చూసుకుంటే కనుక 1 నుంచి 7 వరకు ఇలాగా వినాయకుడికి సంబంధించిన చిన్న రూపాలు, అంటే శిశువుగా ఉన్నప్పుడు వినాయకుడు ఏ విధంగా ఉంటాడు ఆ రూపాలు, ఆ తర్వాత వినాయకుడు ఒకవేళ ప్రళయం వస్తే తన భక్తులను ఏ విధంగా కాపాడుతాడు, ఇంకా కళాకారులు వీరందరికీ ఏ విధంగా కరుణిస్తాడు, ఇలాగా రకరకాల రూపాలలో వినాయకుడి ఆరాధన విధానం అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి వినాయకుడికి అన్ని రూపాలు ఉంటాయి. ఇంకా ఇప్పుడు క్రియేటివిటీ చాలా పెరిగిపోతుంది కాబట్టి రకరకాలుగా వినాయకుడిని తయారు చేస్తూ ఉన్నారన్నమాట. కానీ అది ఏంటంటే క్రియేటివిటీ దానికి కూడా లిమిట్ ఉంటుంది కాబట్టి దానికి భక్తి అనే ఒక తాడు వేస్తే అప్పుడు నిజంగా చూడటానికి ఇంకా మెచ్చుకోవడానికి కూడా చాలా అందంగానే ఉంటుంది. కొంచెం ఆ లిమిట్ దాటకుండా చూసుకుంటే సరిపోతుంది.

మరింకా మనం శ్లోకానికి సంబంధించిన అర్థం అయితే చెప్పుకుంటున్నాం కదా, ఇంకా ఆ రెండవ పాదం అయితే ఉందన్నమాట. ఫస్ట్ పాదం అయితే చెప్పుకున్నాం కదా, మరి రెండవ పాదంలో ఏంటంటే ప్రసన్నవదనం ధ్యాయేత్. మరి ఏదైనా పని

ప్రారంభించాలంటే మనస్సు ప్రశాంతంగా ఏకాగ్రంగా ఉండాలి. పనిని ప్రారంభించబోయే ముందే కాదు, పనిని చేస్తున్నంతసేపు, ఇంకా ఆ పని పూర్తయ్యే వరకు, టెర్మినేటింగ్ పాయింట్ అనేది ఉంటుంది కదా, సో అలా టెర్మినేషన్ వరకు కూడా మనకి ఏకాగ్రత ఉండాలి. నిజంగా చెప్పే వాళ్ళకు ఉందా అని చెప్పి అనుకోవచ్చు. ఎస్, నిజంగా ఎవరైనా సరే అలాగే చెప్తూ ఉంటారు. పని చేస్తున్నంతసేపు మధ్యలో ఎక్కడొక్కడ డిస్ట్రాక్షన్ ఖచ్చితంగా ఎవరికైనా వస్తూనే ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక ఎక్విప్మెంట్, ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ వాడుతూ ఉన్నప్పుడు మంచిగా ఛార్జింగ్ ఖచ్చితంగా ఉంటుంది స్టార్టింగ్లో, కానీ అలా అలా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. మళ్ళీ కావాలి అంటే ఛార్జింగ్ ఎక్కించాల్సిందే. ఇలాగా ఏదైనా డీసీకి సంబంధించిన, అంటే డైరెక్ట్ కరెంట్తో పనిచేసే ఒక ఎక్విప్మెంట్ని మనం వాడుతూ ఉంటే ఛార్జింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. కానీ ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్తో పనిచేసే ఒక ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ని వాడుతూ ఉంటే కనుక ఇలా ఛార్జింగ్ అయిపోతుంది అనే ప్రసక్తే ఉండదు. కాబట్టి మనిషి కూడా ఆ విధంగా డీసీ ఎక్విప్మెంట్ లాగా కాకుండా ఏసీ ఎక్విప్మెంట్ లాగా పనిచేయాలి. మరి నిజంగా ఈ డీసీ ఎక్విప్మెంట్ నుంచి ఏసీ ఎక్విప్మెంట్కి మారాలి అంటే ఏం చేయాలి? నిజంగా శక్తి మనలోనే ఉంది, మనలోనే మనకి సంబంధించిన మోటివేషన్ ఉంది అని చెప్పి ఎల్లప్పుడూ మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవాలి. అంతేగాని ఏదో ఒక్కసారి చేసేద్దామని చెప్పేసి దూకేసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కడైనా మోటివేషన్ దొరుకుతుందా అని చెప్పి ఆలోచించి దానికి వెతికి తర్వాత ఏం చేయాలి అని చెప్పేసి ఇలా చూసుకుని, ఇలా కాకుండా ప్రతి నిమిషం కూడా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ, మనల్ని మనం కాస్త మోటివేట్ చేసుకుంటూ మెల్లగా చేసుకుంటూ ఉంటే ఇంకా స్పెషల్గా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అన్న అవసరం కూడా ఉండదన్నమాట. అదే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటేనే మన పనులు జరుగుతాయి. మరి మనసు రకరకాలుగా ఆలోచిస్తే పని ఎలా సాగుతుంది చెప్పండి? కాబట్టి ప్రసన్న వదనంతో దర్శనమిస్తున్న వినాయకుడు మనకి ఆదర్శం కావాలి. మన మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ మన పనిని పూర్తి చేసుకోవాలి. మరి నిజంగా ఎప్పుడైనా గమనించారా, ఎక్కడైనా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్న వినాయకుడు బొమ్మ కానీ ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం కానీ చూసినప్పుడు ధైర్యం ఇంకా కొంచెం ప్రసన్నంగా మనకి అనిపిస్తూ ఉండదన్నమాట. మన మనసు ఎంతో కొంచెం కూల్ అయినట్టుగా అనిపిస్తుంది. సో అదే అనమాట ఇక్కడ ఉన్న కారణం. ఇంకా సర్వ విఘ్నోప శాంతయే. మరి పని మధ్యలో ఆటంకాలు రావడం సహజం, అయితే ఆటంకాలను చూసి ఆగిపోకుండా వాటిని అధిగమించి మన పనిని పూర్తి చేయాలంటే జ్ఞానము వివేకము, సందర్భానికి తగ్గట్టుగా ఆలోచించడం కూడా రావాలన్నమాట. సో ఇందాక చెప్పినట్టు పనిని మధ్యలో ఆపేసి ఇదొద్దురా బాబు నాకు ఇంకా అని చెప్పి అనా కాకుండా ఏం చేయాలి, ఒకవేళ అటువంటి ఆలోచన మనకి వస్తుందా రాదా అని పని జరగక ముందే ఆలోచించి దానికి తగ్గట్టుకు ఒక ప్లానింగ్ అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా ప్రసన్న వదనం అంటే వినాయకుడిని చూసి మనం నేర్చుకోవాల్సింది ముఖ్యమైన విషయం అదే. ఆయన ఎంత ప్రసన్నంగా ఉన్నారు అలాగా మనం కూడా చాలా ఎంతో కూల్గా ప్లెజెంట్గా మన పనిని చేసుకుంటూ ఉండాలన్నమాట. అదే పొద్దున లేచిన దగ్గర నుంచి మనం వినాయకుడికి దండం పెట్టుకుని ప్రార్థించే శ్లోకంలోని అర్థం. సో ఈ విధంగా మంచి సద్గుణాలు అన్నీ ఉంటే వినాయకుడు మనందరినీ విఘ్నాలను తొలగించి మన పనిలో విజయాన్ని అందిస్తారు అని అర్థం. మరి అర్థమైందా? కాబట్టి ప్రతిరోజు కూడా ఏదో అలాగా చిన్న నమస్కారం పెట్టి చిన్న శ్లోకం చదివడం మాత్రమే కాదు, వినాయకుడు ఎంత ప్లెజెంట్గా ఉన్నాడు, ఎంత హ్యాపీగా ఉన్నాడు, మనం కూడా అంత హ్యాపీగా ప్లెజెంట్గా ఉండాలి అని చెప్పి మన పనిని ప్రారంభించుకోవాలి, ఇంకా కంటిన్యూ చేసేయాలి. మరి ఇంకా శృతి లయలు మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వినేద్దామా? వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం కూడా ప్లెజెంట్గా ఉందాం ప్రతి నిమిషం కూడా.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడెలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా.
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. ఆధునిక సాంకేతికతలను వాటికి అవసరమైన క్రిటికల్

మినరల్ ఏదో ఒక దేశం లేదా కొన్ని దేశాలు నియంత్రణలో పెట్టుకోవడం ప్రపంచానికి మంచిది కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇతర దేశాలపై ఆధిపత్యం సాధించేందుకు వీటిని ఆయుధాలుగా ఉపయోగించుకోవడం చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. భూగోళమంతా ఒకే కుగ్రామంగా మారిపోయిన ప్రస్తుత ఆధునిక కాలంలో భూమిపై ఏ మూల ఏ చిన్న దుర్ఘటన జరిగినా అది మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపిస్తోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనడానికి బ్రిక్స్ కూటమి దేశాల మధ్య మరింత సహకారం సమన్వయం అవసరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉందని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడికి అధికారులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 54.2% లోటు వర్షపాతం ఉందని తెలిపారు. రాష్ట్రంలో 284 మండలాలు 1792 గ్రామాల పరిధిలో పంటలపై ప్రభావం చూపుతోందని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తేమ ఒత్తిడిలో ఉన్న పంటలను కాపాడాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులతో రక్షణ తడులు అందించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశం లేకుండా ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అంటువ్యాధులు పెరుగుతున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో దోమల మందు పిచికారి దోమ తెరలను పంపిణీ చేయాలని ఆదేశించారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో వెంటనే దోమతెరల నియంత్రణకు చర్యలు చేపట్టడంతో పాటు వర్షాల కారణంగా నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి దోమల పెరుగుదలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేను సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. ఏపీ ఉపాధి అర్హత పరీక్ష టెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 5 నుంచి 16 వరకు 12 రోజుల పాటు జరిగిన పరీక్షలకు 197,703 మంది అభ్యర్థులు 218,254 పేపర్లకు హాజరయ్యారు. వీరిలో 90,862 మంది అభ్యర్థులు 99,591 పేపర్లతో ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 45.63% ఉత్తీర్ణత నమోదైందని టెట్ కన్వీనర్ ఎం వెంకటకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు మున్సిపాలిటీ ఆవిర్భవించి 150 పూర్తయిన సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలో నిన్న ఒక్కరోజే 150 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. 22,139 మంది వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. భారతదేశ అధికార భాషగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలుపరిచిన ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14 కేంద్ర ప్రభుత్వం అధికారిక భాషగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం వలన ఏటా ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషా ప్రాముఖ్యాన్ని తెలియజేయడం, హిందీని అంతర్జాతీయ భాషగా ప్రదర్శించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. 1963 రూపొందించిన అధికారిక భాషా చట్టం ప్రకారం 1965 నుంచి హిందీ ఆంగ్ల భాషలు అధికారిక భాషలుగా కొనసాగుతున్నాయి. భారత స్వతంత్ర పోరాటంలో ప్రజలను ఏకతాటిపై ఉంచడంలో హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

8:08 దాటి 42 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఇంకా గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇప్పుడు ఒక నోటిఫికేషన్ అయితే నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. మరి ఏంటంటే నోటిఫికేషన్, నవరత్న కంపెనీ అయిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఆర్సీఎఫ్ఎల్ సంస్థ వారు ఆర్సీఎఫ్ఎల్లో అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. మొత్తం అప్రెంటిస్ పోస్టుల సంఖ్య వచ్చేసి 326 పోస్టులు. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు వచ్చేసి 145, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు వచ్చి 105, ఇంకా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల సంఖ్య చూసుకుంటే కనుక 76 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ అప్రెంటిస్ పోస్టులకి కావాల్సిన విద్యార్హత ఏంటంటే గ్రాడ్యుయేట్కి అప్రెంటిస్కి బీకామ్ ఇంకా ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్కి అయితే కనుక సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ డిపార్ట్మెంట్స్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలన్నమాట. సో ఇంకా ట్రేడ్ అప్రెంటిస్ విషయానికి వస్తే కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు వారే ఉండాలి. అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 20 సెప్టెంబర్. ఇంకా దరఖాస్తుకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వెబ్సైట్ అడ్రస్ rcflltd.com.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
3: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
4: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
3: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
4: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.
5: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజ్ ఆదిత్య. 8:23 దాటి 8 సెకండ్లు కావస్తుంది సమయం. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. హేషమ్ అబ్దుల్ వాహ పడిన సాంగ్ అయితే విన్నారు ఖుషీ మూవీ నుంచి. మరి ఇంకా ఈ రోజు గోల్డ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో విజయవాడలో ఇంకా తెలుసుకుందామా. ఇంకా అలాగే ఫ్యూయల్ ప్రైసెస్ కూడా. సో గోల్డ్ ప్రైసెస్ విషయానికి వస్తే 1 గ్రామ్ బంగారం విలువ 24 క్యారెట్ వచ్చేసి 14,169 రూపాయలుగా ఉంది. ఇంకా 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ విలువ వచ్చేసి 15,457 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ విలువ వచ్చి 11,593 రూపాయలుగా ఉంది. సిల్వర్ విషయానికి వస్తే 1 కేజీ వెండి విలువ 249,900 రూపాయలుగా ఉంది. ఇంకా ప్లాటినం విషయానికి వస్తే 1 గ్రామ్ ప్లాటినం విలువ 5,507 రూపాయలుగా ఉంది. సో ఇంకా విజయవాడలో ఫ్యూయల్ ప్రైసెస్ విషయానికి వస్తే గనక పెట్రోల్ వచ్చేసి 1 లీటర్ ధర 117 రూపాయలుగా ఉంది. డీజిల్ వచ్చేసి 1 లీటర్ ధర 104 రూపాయలుగా ఉంది. సిఎన్జి గ్యాస్ విషయానికి వస్తే 1 కేజీ 103 రూపాయలుగా ఉంది. ఎల్పిజి గ్యాస్ విషయానికి వస్తే డొమెస్టిక్ సిలిండర్ ధర వచ్చేసి 966 రూపాయలుగా ఉంది. ఇంకా కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ గ్యాస్ ధర వచ్చేసి 2,932 రూపాయలుగా ఉంది. పిఎన్జి పైప్డ్ నేచురల్ గ్యాస్ విషయానికి వస్తే 1 యూనిట్ 51 రూపాయలుగా ఉంది. మరి ఇంకా వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అయితే ఒక సాంగ్ తర్వాత వింటూ ఆనందిస్తుండే వివిధ భారతి ఎఫ్ఎం విత్యురాజ్ ఆదిత్య సర్కార్ వారి పాట మూవీ నుంచి.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

0: 8:29 దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ వై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి ఈరోజు వెదర్ విషయానికి వస్తే గనక విజయవాడలో మినిమం టెంపరేచర్ అయితే 26 డిగ్రీ సెంటీగ్రేడ్గా నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసి 33 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా రెయిన్ గురించి చెప్పాలంటారా, సో అక్కడక్కడ కొన్ని చోట్ల చిన్న చిన్న వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లా, ఇటువంటి నార్త్ ఆంధ్ర ఏదైతే ఉందో అక్కడ కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఇంకా రాయలసీమ ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. సో మొత్తంగా చెప్పాలి అంటే ఆంధ్ర అంతా కూడా ఈరోజు కొంచెం మేఘావృతమై అవకాశం ఉంది. మరి ఇంకా ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

8:31 దాటి 43 సెకండ్లు కావస్తోంది సమయం. మనము నామ్ గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఇంకా కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందామన్నా కదా గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఏంటంటే ఇప్పుడు అయితే వినాయక చవితి పందిళ్ళు వేస్తూ ఉన్నారు. మరి ఇంకా ఎప్పుడైనా సరే ముఖ్యంగా వినాయక చవితి వచ్చేదే వర్షాకాలంలో. సో ఇదివరకు ఏంటంటే గనక కొంచెం వర్షం పడినప్పుడు అప్పుడు అక్కడ చెప్పాలంటే పందిరికి కావాల్సిన ఏదైతే కొంచెం జాగ్రత్త తీసుకోవాలో వర్షం పడ్డాక తీసుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడైతే అలా కాదు, అసలు పందిరి ఎప్పుడైతే సెటప్ చేస్తున్నారో అప్పుడే వర్షం వల్ల ఆ పందిరికి ఏమీ కాకుండా మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసేస్తున్నారు అన్నమాట. కాబట్టి వర్షం పడినా పర్లేదులే, మన అంతా కూడా సెట్ చేసేసాంగా అని చెప్పేసి మొత్తం ఏదైతే టార్పాలిన్ సంచులు ఉంటాయో అవన్నీ కూడా చక్కగా వాటితోనే పందిరిని వేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇదివరకు కనుక చూస్తే ముఖ్యంగా వెదురు పందిరి ఇంకా చలువ పందిళ్ళు వీటితోనే వేస్తూ ఉండేవారు. కానీ వర్షాకాలంలో ఇవి అంతగా ఆగచ్చు ఆగకపోవచ్చు, అంటే వర్షం అలాగా చిన్న చిన్నగా చిన్న చిన్న చినుకులు పడుతూ ఉంటే గనక అది మనకి మంచి రక్షణ ఇస్తుంది. కానీ మంచి గాలి వాన వస్తే గనక అక్కడే కొంచెం ప్రాబ్లం అనేది మనకి అరైజ్ అవుతుంది అన్నమాట. సో అలా కాకుండా ఇప్పుడు ఏదేమైనా పర్లేదు అని చెప్పేసి మొత్తం పందిరిని అన్నింటినీ కూడా చెప్పాలంటే వెదర్ నుంచి ఎటువంటి డ్యామేజ్ కాకుండా, ఇంకా చెప్పాలంటే డ్యామేజ్ మాత్రమే కాదు పందిరిలో మంచిగా అందరినీ అట్రాక్ట్ చేసేలాగా ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగా చేస్తున్నారు అన్నమాట. మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరైతే ఇప్పుడు విక్రమసింహ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేసింది, వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

8:37 దాటి 33 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్న గుడ్ మార్నింగ్ విజయవాడలో. విక్రమసింహ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ రోజు September 14 కదా, మరి ఎంతో మంది ప్రముఖులు ఉన్నారన్నమాట తమ పుట్టినరోజు జరుపుకుంటూ. సో సాధారణంగా చెప్పాలంటే 19th ఇంకా 20th సెంచరీస్లో ఎవరైనా ఏదైనా ఒక ప్రొఫెషన్లో కొనసాగుతూ ఉంటే గనక అదే రంగం గురించి ఆలోచించేవారన్నమాట. ఇంకా ఆధ్యాత్మికం అంటే కొంతమందికి దానికి సంబంధించిన కొంచెం అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు. మరి ఆ కాలంలో అంటే 19th ఇంకా 20th సెంచరీస్లో వైద్యుడిగా చికిత్సలు చేస్తూ మరొక పక్క భజనలు సత్సంగ కార్యక్రమాల ద్వారా ఎంతో మందిని చైతన్యపరిచారు. ఆయన ఎవరు అంటే అనుకూల్ చంద్ర చతుర్వేది. సో ఈరోజు September 14 1888లో అనుకూల్ చంద్ర చతుర్వేది గారు ప్రస్తుత బంగ్లాదేశ్లోని పబ్నా అనే జిల్లాలో జన్మించారన్నమాట. సో సత్సంగ్ ఆశ్రమాన్ని స్థాపించి ఒక పక్క భౌతిక చికిత్సలు అంటే బాడీకి సంబంధించిన ఏవైనా రుగ్మతలు ఉంటే వాటిని తొలగిస్తూ వైద్య చికిత్సలు అందిస్తూ మరొక వైపు ఎన్ని ఉన్నా సరే మానసిక ప్రశాంతత లేదే అని చెప్పి అనుకుంటుంటారు కదా. సో అటువంటి వారికి మానసిక ప్రశాంతతని అందించేందుకు ఇలాగ సత్సంగాలు భజన కార్యక్రమాలు చేస్తూ ఉండేవారన్నమాట. సో కాబట్టి ఏంటంటే శరీరం అంతా బాగానే ఉన్నా కొంతమందికి కొన్నిసార్లు అనిపిస్తుంటుంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏంటో ఎక్కడో ఏదోలా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఎంత స్కానింగ్ చేయించినా అన్నీ బాగానే ఉంటాయి కానీ ఎక్కడో ఏదో, మరి ఆ ఎక్కడో ఏదో ఎవరికీ తెలియదు. ఎందుకంటే మనసు ఉందో లేదో, ఎక్కడ ఉందో అది ఎవరికీ తెలియదు. కాబట్టి ఆ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని భజనలు కానీ ఇలా సత్సంగ కార్యక్రమాలు కానీ ఇలాగ ఏవైనా ఉంటాయి కదా. ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి ఇలా మన లోపల ఉన్న ఒక మంచి క్యారెక్టర్ని రిజువినేట్ చేసుకునేందుకు ఇలాంటి పండుగలు కూడా వస్తూ ఉంటాయి సంవత్సరానికి కొన్నిసార్లు. సో అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం అస్సలు మిస్ చేసుకోకూడదు అన్నమాట. సో ఇప్పుడైతే బాబా మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినిపించేస్తున్నాను. మరి ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో, స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

8:45 దాటి 10 సెకండ్లు కాబోస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. శివగణేష్ గారు లిరిక్స్ అందించగా కార్తీక్ పడిన సాంగ్ అయితే విన్నారు బాబా మూవీ నుంచి. మరి ఇంకా ఈ రోజు మరొక ప్రముఖుల బర్త్డే కూడా ఉందన్నమాట. ఆయన ఎవరు అంటే సిఎస్ వెంకటరామన్. ఈయన ఒక గొప్ప మ్యాథమెటిషియన్ అనమాట. సో 1918 సెప్టెంబర్ 14 కేరళలోని చేలక్కరలో ఈయన జన్మించారు. సో మరి ఈయన చేసిన ముఖ్యమైన ఏంటంటే రీసెర్చ్ అర్థమెటిక్ ఫంక్షన్స్. సో మామూలుగా మనకి ఏంటంటే ఒక నెంబర్ చూస్తే అనిపిస్తుంది ఏంటంటే 5 మల్టిపుల్స్ అనేవి అందరికీ ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి కదా. ఎందుకంటే లాస్ట్లో 5 కానీ ఉండాలి లేకపోతే 0 కానీ ఉండాలి. ఇంకా ఇలాగా రకరకాల నెంబర్స్ అనేవి చాలానే ఉంటాయన్నమాట. ఇంకా దీంతోపాటు ఈజీగా మనం ఇంకా గుర్తు తెచ్చుకునే నెంబర్ ఏంటి అంటే కనుక ఈవెన్ నెంబర్. అది 2తో పోతుందా లేదా, సో 2తో ఈ నెంబర్ పోతుందా లేదా అంటే

మనకి లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ ఏదైతే ఉంటుందో అది 2, 4, 6, 8తో ఉంటే కనుక అది 2తో కంపల్సరీగా పోతుంది. అండ్ అలాగే లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది 5 కానీ 0 కానీ ఉంటే అది 5తో ఈజీగా పోతుంది. ఈ తర్వాత ఇంకా ఏదైనా నెంబర్ పెద్దది ఇచ్చినా చిన్నది ఇచ్చినా 1 సెకండ్ లేకపోతే 10 సెకండ్లో ఆలోచించి చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా నెంబర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఆ నెంబర్స్ నుంచి మనం మన పనులను ఏ విధంగా చేసుకోవచ్చు అని అర్థమాటిక్ ఫంక్షన్స్కి సంబంధించిన పెద్ద రీసెర్చ్ అయితే చేశారన్నమాట. సో ఈయన సిఎస్ వెంకట్రామన్ గారు కేరళలో 3 దశాబ్దాలకు పైగా విశ్వవిద్యాలయంలో మ్యాథమెటిక్స్ని బోధించారు. ఇంకా దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో గెస్ట్ లెక్చర్స్ కూడా మ్యాథమెటిక్స్ పైన ఇంకా మ్యాథమెటిక్స్లో రీసెర్చెస్ పైన ఇస్తూ ఉండేవారు అన్నమాట. సో ఈ విధంగా ఈయన ఇంత పనిచేస్తున్నందుకు ప్రిన్సిపల్ పదవిని కూడా అందించారు. అయితే ప్రిన్సిపల్ పదవి వచ్చినా కూడా మ్యాథ్స్ బోధనపైనే తనకి ఎంతో మక్కువ అని ఆ ప్రిన్సిపల్ పదవిని కూడా తిరస్కరించడం జరిగింది. సో విదేశాల్లో కూడా ఈయన రీసెర్చ్ చేసిన మ్యాథమెటిక్స్ ఇంకా అర్థమెటిక్స్ ఫంక్షన్స్ రీసెర్చ్ పేపర్స్ అన్నిటినీ కూడా ప్రామాణికంగా తీసుకుని విదేశీయులు కూడా రీసెర్చెస్ చేస్తూ ఉండేవారన్నమాట. సో మ్యాథమెటిక్స్లో శ్రీనివాస రామానుజన్ అని మనందరికీ తెలుసు కదా. సో ఆయన తర్వాత ఇలాగా సిఎస్ వెంకట్రామన్ కూడా మ్యాథమెటిక్స్కే తన జీవితం అని మ్యాథమెటిక్స్లో ఎన్నో రీసెర్చెస్ చేసి మొత్తం అటు కేరళ ఇంకా తమిళనాడు సైడ్లో అప్పుడు 1930s నుంచి 1970s వరకు కూడా ఎన్నో కళాశాలల్లో ఆయన మ్యాథమెటిక్స్ గురించి బోధించేవారు. ఇంకా ఎంతో మందిలో మ్యాథమెటిక్స్కి సంబంధించిన భయాన్ని పోగొట్టి దానికి సంబంధించిన ఇష్టాన్ని పెంచు ఉండేవారన్నమాట. మరి మనం మాట్లాడుకుంటున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈరోజు వినాయక చవితి కదా, మరి ఇంకా వినాయక చవితి అనే అనగానే అందరికీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా చాలా హడావడి ఇంకా పనులు ఉంటాయన్నమాట. మరి వినాయక చవితి రోజున వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలు చాలానే ఉన్నాయి. మరి ఏమిటా లక్షణాలు అనేవి ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులే కాదు అసలు పనిని చక్కగా పూర్తి చేయాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా వినాయకుడి నుంచి మంచి లక్షణాలు నేర్చుకోవాలి ఉన్నాయన్నమాట. ఏంటంటే మొట్టమొదటిగా కైలాసంలో గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని పరీక్ష పెట్టినప్పుడు సర్వతీర్థాలు క్షేత్రాలు సందర్శించి రావాలనేది ఒక పరీక్ష. మరి అప్పుడు వినాయకుడు తమ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులే లోకమంతటిని సృష్టించారని వాళ్లే లోకమంతటిని పరిపాలిస్తారని ఇంకా ఎందుకు ఎక్కడికో వెళ్ళడం అని చెప్పి సర్వతీర్థాలు క్షేత్రాలు కూడా పార్వతీ పరమేశ్వరులే అని చెప్పేసి వారి చుట్టూరనే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడనమాట వినాయకుడు. సో ఈ విధంగా చేయడం వల్ల గణేశుడి ప్రయత్నాన్ని మెచ్చుకుని పార్వతీ పరమేశ్వరులు వినాయకుడికి గణాధిపత్యం అందిస్తారు. సో ఈ విధంగా మనం చూస్తే గనక వినాయకుడు మనకు తెలియజేస్తుంది ఏంటి అంటే తమ తల్లిదండ్రులే తమకు సర్వస్వం. సో వారున్న చోటే సమస్త క్షేత్రాలకు నెలవు అని చెప్పి అర్థం అయ్యేలాగా మనకి ఒక చిన్న మెసేజ్ కాదు చాలా పెద్ద మెసేజే అందించారన్నమాట. కాబట్టి మనం ఎక్కడైనా చూస్తే కనుక ముఖ్యంగా ఎక్కడైనా యానిమల్స్ ఉంటే కనుక తమ పిల్లల్ని ఎంత రక్షణగా కాపాడుకుంటాయో మన అందరికీ తెలిసిన విషయమే. సో అంటూ ఉంటారు ఏంటంటే యానిమల్స్కి మన మనిషిలాగా ఆలోచించే విధానం ఉండదు అని చెప్పేసి. మరి యానిమల్స్లో స్పారోని తీసుకున్నా అసలు ఏ ఒక్క పక్షిని తీసుకున్నా తమ గూడుని ఎంత చక్కగా ఎంత ఇంజనీరింగ్ మార్వెల్స్తో కడతాయో మనందరికీ తెలిసిన విషయమే. సో ఆ విధంగా చూసుకుంటే గనక ఇంకా ఏ చిన్న ఒక యానిమల్ తీసుకున్నా తమ పిల్లల్ని ఏ విధంగా రక్షిస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అది మన దగ్గర ఉన్న యానిమల్ అయినా లేకపోతే అడవికి వెళ్ళి చూసినా కూడా తమ పిల్లల్ని ఏ విధంగా రక్షించుకుంటాయో మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా దగ్గరికి వెళ్తే ముఖ్యంగా చిన్న చిన్న యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి వెళ్తే వాటి అమ్మ వచ్చి ఖచ్చితంగా ఏదో ఒకటి మనల్ని భయపెడుతుంది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా. మరి అలాగే మనల్ని కూడా మన తల్లిదండ్రులు అనే వాళ్ళు ఎంతగానో పెంచి పోషిస్తారన్నమాట. కాబట్టి పెద్ద అయిన తర్వాత వాళ్ళని చూసుకోవడం అంటే తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం వాళ్ళని కేరింగ్గా చేసుకోవడం అనేది ప్రతి ఒక్క మనిషికి ఉండాల్సిన తక్షణ కర్తవ్యం అని వినాయకుడు మనకి తెలియజేస్తున్నాడు వినాయక వ్రతకల్పం ద్వారా. మరి ఇంకా వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన అతిపెద్ద ముఖ్యమైన లక్షణం ఇంకొకటి ఉంది. మరి అతిపెద్ద ముఖ్యమైన లక్షణం ఏమిటి తెలుసుకునే ముందు ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వినేయండి. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం
2: 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బీఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.

8:57 దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. డెడికేషన్, కమిట్మెంట్, ఇంకా కాన్సన్ట్రేషన్. అదేంటి డెడికేషన్, కమిట్మెంట్, కాన్సన్ట్రేషన్ అని చెప్పి మొదలుపెట్టాం అని చెప్పి అనుకుంటున్నారేమో. మరి వినాయకుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు అని చెప్పి మాట్లాడుకున్నా కదా. మరి మొట్టమొదటి లక్షణం ఏంటంటే మన తల్లిదండ్రులే సర్వస్వం, వారిని చూసుకుంటే చాలు అని చెప్పేసి వినాయకుడు పెద్ద మెసేజ్ని అందించారనమాట. ఇంకా ఏంటంటే సెకండ్ మెసేజ్, ఆయన తెలియ చెప్పకుండా ఆయన చరిత్ర చదివితేనే మనకి ఈ లక్షణం అనేది తెలుస్తుంది. అదే డెడికేషన్, కమిట్మెంట్, ఇంకా కాన్సన్ట్రేషన్. మరి ఎక్కడ ఆయన చరిత్రలో చదివితే ఇది మనకు కనిపిస్తుంది? మాట్లాడతాను. సో మహాభారతాన్ని రాసిన వారు ఎవరు అంటే టక్కున ఎవరైనా చెప్పే సమాధానం వ్యాస మహర్షి. కానీ వ్యాస మహర్షితో పాటు వినాయకుడు కూడా రచించారు, ఇది అసలైన విషయం. సో మహాభారత చరిత్ర చాలా పెద్దది కావడంతో గ్రంథాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగేది వినాయకుడే అని భావించి వ్యాస మహర్షి వారు వినాయకుడిని పిలిచారంట. సో వినాయకుడు ప్రత్యక్షమై గ్రంథరచనకు అంగీకరించారు. అయితే గ్రంథం పెద్దదైనా ఎక్కడా కూడా ఆగే ప్రసక్తి లేకుండా నేను రాసేస్తాను అని చెప్పి వినాయకుడు ఆయనతో చెప్పారనమాట. అయితే అప్పుడు వ్యాస మహర్షి ఒక షరతు విధించారు. ఏంటి అంటే, నేను ఏదైతే ప్రతి శ్లోకాన్ని చెప్తూ ఉంటానో ఆ శ్లోకానికి సంబంధించిన ప్రతి ఒక్క వాక్యానికి సంబంధించిన మీనింగ్ నువ్వు తెలుసుకున్న తర్వాతనే రాయాలని చెప్పి ఒక షరతు అయితే పెడతారనమాట. దానికి వినాయకుడు అంగీకరిస్తారు. సో అసలు చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథాన్ని రాయాలంటేనే ఎంతో టైం తీసుకుంటాం. మరి ఆ టైంలో ఇంకా చెప్పేదాన్ని ప్రతిదాన్ని కూడా అర్థం చేసుకుని రాయాలంటే ఎంతసేపు పడుతుంది? ఇంకా కాన్సన్ట్రేషన్ మధ్యలోనే పోతుంది మనలాంటి వాళ్ళకైతే కదా. మరి వినాయకుడు అలా కాదు, కాన్సన్ట్రేషన్ పెట్టి వ్యాస మహర్షి చెప్పే ప్రతి ఒక్క పద్యాన్ని కూడా ఆయన అర్థం చేసుకుని రాశారు. ఇంకా మనం పద్యం అంటే గనక మనకి గుర్తు వచ్చేది ఏంటంటే ఛందస్సు, అలంకారం కదా. సో అటువంటివన్నీ కూడా ఎక్కడైనా వ్యాస మహర్షి చిక్కుముడులు వేసినా ఆ చిక్కుముడులు విప్పి మరీ ఆయన పద్యాన్ని రాసేవారనమాట. ఈ విధంగా నిర్విఘ్నంగా వినాయకుడు మహాభారత గ్రంథాన్ని రచించారు. అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిందే డెడికేషన్, కమిట్మెంట్, ఇంకా కాన్సన్ట్రేషన్. మరి ఇంకా మరిన్ని సంగతులు అయితే మాట్లాడుకుందాం. మరైతే ఇప్పుడు 9 గంటలకు కావస్తుంది న్యూస్ హెడ్లైన్స్, తర్వాత మన విషయాలు మాట్లాడుకుందాం.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను, పూజా సామగ్రిని కొనుగోలు చేసి విజ్ఞాధిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికెట్టేందుకు మట్టి

నిర్ణాయక ప్రతిమలను వినియోగించాలని పలు పర్యావరణ హిత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేస్తున్నాయి. బ్రిక్స్ దేశాల సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కొత్త ఢిల్లీలో 2 రోజులుగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటన ఉమ్మడి దృక్పథం, భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్టంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలెస్లో ఏపీ ఛాంబర్ 2026 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్స్పోను హోంమంత్రి వంగల్పూడి అనితతో కలిసి ఆయన సందర్శించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో పరిశ్రమల ఏర్పాటుకు 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చిందని అన్నారు. రాష్టంలోని 175 నియోజకవర్గాల్లో 175 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, 19 పరిశ్రమలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరో 138 నిర్మాణ దశలో ఉన్నాయని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో పలుకూరు గ్రామానికి చెందిన చేనేత కార్మికులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేతన్న సేవ పథకం కింద ఒక్కో చేనేత కార్మికుడికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. 50 ఏళ్లు పైబడిన 85,678 మంది చేనేత కార్మికులకు నెలకు 4,000 రూపాయల చొప్పున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు విద్యుత్ పథకంలో భాగంగా ఒక్కో మగ్గానికి 200 యూనిట్లు, మరమగ్గానికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్ దానిని ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

9:09 దాటి 48 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో. పొన్నియన్ సెల్వన్ 1 మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ రోజు జోరుగా హుషారుగాలో నేను మీతో ఏం షేర్ చేయబోతున్నాను అంటే, ప్రకృతితో మమేకం వినాయక మహోత్సవం. అసలు ఏదైనా ఒక పండుగ వస్తుందంటే గనక ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది ఏమంటారు? కొత్త బట్టలు కొనుక్కోవడం అంతే కదా. సో ఏదైనా ఒక ఫెస్టివల్ వస్తున్నా లేకపోతే బర్త్డే వస్తున్నా, ముఖ్యంగా అసలు ఎప్పుడో ఒక నెల ముందు నుంచే అందరికీ ఈ కొత్త బట్టలు కొనాలి అని చెప్పేసి ఒక ఆలోచన అయితే వస్తుంది. ఆలోచన వచ్చిన తర్వాత ఎక్కడ కొనాలి అనే ఆలోచన మనల్ని పరిగెత్తిస్తుంది. సో ఇలా ఇలా చేసుకుంటూ కనీసం ఒక వారం పాటు చేసేవాళ్ళు ఉంటారనమాట, అదే షాపింగ్ చేసేవాళ్ళు. కొనేది ఒకటో రెండో అయినా సరే అలా తిరుగుతూ ఏంటో ఎక్కడ దొరుకుతుంది, ఇంకా నాకు నచ్చిన నాకు మెచ్చిన అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ టేస్ట్కి తగ్గట్టుగా మనకి నచ్చినట్టుగా మన డిజైన్కి తగ్గట్టుగా మన ఇమాజినేషన్కి తగ్గట్టుగా ఎక్కడైతే దొరుకుతాయో అక్కడ కొనుక్కుంటాం అన్నమాట. సో ఈ విధంగా కొత్త బట్టలు కొనుక్కోవడం అనేది ప్రతి ఒక్క పండగకి కూడా అందరూ ఆలోచిస్తూ ఉంటారు.

ఆ తర్వాత ఇంకా పెద్దవాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఇల్లు శుభ్రపరచుకోవడం. సో పండుగకు కావాల్సిన పూలు పండ్లు అన్నీ కూడా సిద్ధం చేసుకోవడం ముందు రోజున. సో పిండి వంటలు ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే ఏదైనా ప్రసాదం చేస్తారు కదా, సో వరలక్ష్మి వ్రతం రోజున బూరెలు, వినాయక చవితి అంటేనే ఉండ్రాళ్ళు అందరికీ తెలిసిన విషయమే. సో వీటితో పాటు ఇంకా ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఏమేమి తింటూ ఉంటారో వాటిని కూడా జత చేసి ప్రసాదంగా నైవేద్యంగా పెడుతూ ఉంటారు అన్నమాట. సో ఎవరికి ఇష్టమైనవి ఉంటే వాటిని చేస్తూ ఉంటారు. అయితే వినాయక చవితికి మాత్రం ఇంకొక విశేషమైన వస్తువు కూడా ఉంది, దాన్ని కూడా కలెక్ట్ చేసుకుని ఇంటికి తీసుకువస్తేనే అప్పుడే వినాయక చవితి. అదే ప్రకృతితో మమేకమై ఖచ్చితంగా చేయాలన్నమాట. ఏంటి అంటే అసలు ఎక్కడ దొరుకుతుంది వినాయక పత్రి అని చెప్పేసి చాలామంది ముందు రోజు నుంచి చూస్తూ ఉంటారు. ఇంకా ఎక్కడెక్కడ దొరుకుతుందా అని చెప్పేసి ప్రతి ఒక్క వీధికి వెళ్తూ ఉంటారనమాట. సో అక్కడ దొరుకుతుందా ఇక్కడ దొరుకుతుందా, అయ్యో అక్కడ అయిపోయిందా ఇంకొక చోటకి వెళ్ళాలని చెప్పేసి దానికోసమే తిరుగుతూ ఉంటారనమాట. ఇక మట్టి వినాయకుడు కూడా ఎక్కడ దొరుకుతాడు అని చెప్పేసి చూస్తూ ఉంటారు. మరి ఇలాగా ఇంటికి తీసుకొచ్చిన మట్టి వినాయకుడికి మనం పత్రిని సమర్పిస్తాం కదా, మరి ఆ పత్రి అసలు ఎందుకు ముఖ్యంగా వినాయక చవితి రోజున, ఇంకా ఆ పత్రికి సంబంధించిన విషయాలు ఏంటో ఈరోజు జోరుగా హుషారుగాలో నేను మీతో షేర్ చేసేస్తాను. వింటూ ఆనందిస్తూ ఉండని వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి ప్రకృతితో మమేకం కాబట్టి ప్రియురాలు పిలిచింది మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించేస్తాను.

9:18 దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ పై విత్యుల ఆర్జే ఆదిత్య. మనము నాం జోరుగా హుషారుగాలో. మరి ఏ పండుగ అయినా సరే అన్ని కామన్ గా ఉంటాయి. ఏంటంటే బట్టలు కొనుక్కోవడం, ఇంకా పండగకి సంబంధించిన దేవుడికి సంబంధించిన నైవేద్యం ఏదైతే స్పెషల్ గా ఉంటుందో దాంతోపాటు ఇంకా మనకి కావాల్సిన మన ఇంట్లో తినేవి అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. వీటితో పాటు ఇంకా హడావిడి, ఇంకా బంధువులు రావడం, ఇలాగా ట్రీట్ ఇవ్వడం, ఇలా అన్నీ కూడా కామన్ గానే ఉంటాయి. కానీ వినాయక చవితి రోజున ఈ యొక్క పత్రి లేకపోతే పూజ లేదు అన్నట్టుగా మనం భావించి ఎక్కడెక్కడ దొరుకుతుందా అని చెప్పేసి అసలు మనకి తెలియని వీధుల్లో కూడా అలా వెళ్తూ అన్ని కొనుక్కుని ఇంటికి తీసుకువస్తామన్నమాట. దీంతోపాటు మట్టి వినాయకుడు కూడా అలా. మరి స్వామికి ప్రధానమైన పత్రి 21 ఏకవింశతి పత్రి అని చెప్పేసి వ్రతకల్పంలో మనం చదువుతూ ఉంటాం కదా. ఇంతకీ ఆ పత్రాలు ఎప్పుడైనా సరే కొనడం కాకుండా ఎప్పుడైనా స్వయంగా అలా వెళ్ళి పొలం గట్ల మీదనో లేకపోతే ఎక్కడైనా ఖాళీ స్థలాల్లోనో ఎప్పుడైనా సేకరించారా, కనీసం అటువంటి ఆలోచన వచ్చిందా? సో ఆ విషయం కొంచెం అదే అక్కడ అవసరమైన విషయం అన్నమాట. ఏంటంటే అసలు సేకరించాలి, ఇంకా ప్రకృతితో మమేకం అవ్వాలి అనే వినాయకుడు ఆ 21 పత్రిని తనకు సమర్పించాలి అని చెప్పి వ్రతకల్పంలో చెప్పారనమాట. అయితే ఇప్పుడైతే మనకి ఎక్కడ చూసినా కూడా కాంక్రీట్ జంగిల్సే. సో డెవలప్మెంట్ పేరుతో రకరకాల చెట్లను మనం మర్చిపోతున్నాం. ఇంకా క్లీనింగ్ అనే పేరుతో మొత్తం మొక్కలన్నింటినీ కూడా కట్టర్తో ఒక్క నిమిషం కట్ చేసేస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ప్రతి ఒక్క మొక్కకి కూడా ఒక మెడిసిన్ ప్రాపర్టీ ఖచ్చితంగా ఉంటుంది. అయితే అన్ని మొక్కల గురించి సంబంధించిన మెడిసిన్ ప్రాపర్టీస్ మనం తెలుసుకోవాల్సిన అవసరం అంతగా లేదు, కానీ ఒకవేళ తెలిసినా మంచిదే. కానీ ఇప్పుడు ఈ వినాయక చవితి రోజున అసలు 21 పత్రి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, నిజంగా అమ్మే వాళ్ళు ఏదైతే ఇస్తారో అదే మనం ఇంటికి పట్టుకెళ్ళిపోతూ ఉంటాం. కనీసం అందులో ఏమున్నాయో అని చెప్పి కూడా మనం ఆలోచించమన్నమాట. కానీ అలా కాకుండా అసలు 21 పత్రి అంటే ఏమిటి, వాటి పేర్లేమిటి, వాటి యొక్క ఉపయోగాలేంటి, అసలు ఎందుకు ఇవి పత్రి ఈరోజు వినాయక చవితి రోజున వినాయకుడికి సమర్పించాలి, అవన్నీ మాట్లాడుకుందాం. మరి ఇంకా ఎప్పుడైనా సరే, ఇప్పుడైతే ఆల్రెడీ వినాయక చవితి స్టార్ట్ అయిపోయింది కదా, ఈసారి ఇంకా ఎప్పుడైనా సరే ఆలోచించండి, ఈ 21 పత్రి ఎక్కడ దొరుకుతుంది అనే సేకరించాలి, ఏ కొండ కోనల్లో అంటూ మొత్తం అంతా పాట పాడుకుంటూ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి ఒక సంచి పట్టుకుని మొత్తం అంతా కూడా సేకరించాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చే వినాయక చవితికి అయితే మాత్రం ఆ విధంగా ప్లాన్ చేసుకుందాం. మరి ఇంకా ప్లాన్ చేసుకోవాలంటే తెలియాలి కదా, మరి వాటి విషయాలన్నీ కూడా బాధపడద్దు, నేనైతే చెప్పేస్తాను మీతో.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా వాణి జయరామ్ గారు పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి ఇంకా ఈ విధంగా మనకి కావాల్సిన వస్తువులు ఎక్కడైనా మనం తెచ్చుకోవాలి అంటే, ముఖ్యంగా ఈ వినాయక పత్రి తెచ్చుకోవాలంటే అలా కొండలు, కోనలు, లోయలు ఇవన్నీ కూడా వెతుక్కుంటూ ఉండాలన్నమాట. సో మరి అంత కొండ కోనలు వెతకాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనకి తెలిసిన పత్రి చాలానే ఉంటుంది. తెలియని పత్రి ఎక్కడైనా పొలం గట్ల మీద అలా కొంచెం కొంచెం పక్కకి చూస్తూ ఉంటే గనక ఖచ్చితంగా దొరుకుతుంది. సో నెక్స్ట్ వచ్చే వినాయక చవితికి మాత్రం ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ కలిగిన ప్లాంట్స్ అన్నమాట. ఇంతకీ ఆ విధంగా ప్లాన్ చేసుకుని వెతుక్కుని ట్రేస్ అవుట్ చేయాలంటే ఇప్పుడు వాటి సంగతి తెలుసుకోవాలి కదా. ఎస్, అసలు ఆ 21 పత్రి ఏమిటో, వాటి పేర్లు ఏంటో నేను మీతో షేర్ చేసేస్తాను ఇప్పుడు ఈ జోరిగా హుషారుగాలో. సో మరి 21 పత్రి ఏకవింశతి పత్రిలో మొట్టమొదటిగా చెప్పేది మాచిపత్రం. ఇది సువాసన కలిగిన పత్రం అన్నమాట. ఇందులో మనకి కొన్ని తెలిసినవి ఇంకా ఎక్కువగా తెలియనివి ఉంటాయి కదా. సో ఈ మాచిపత్రం అనేది అందరూ చూసి ఉండకపోవచ్చు, కాబట్టి దీన్ని ఐడెంటిఫై చేయాలం ఎలాగా అంటే కనుక సువాసన కలిగిన పత్రం అని చెప్పి అన్నాం కదా, ఖచ్చితంగా ఇది ఉన్న చోట ఒక మంచి సుగంధం అయితే వస్తూ ఉంటుందంట. నెక్స్ట్ ఇంకా వచ్చేసి బృహతి పత్రం, దీన్నే తెలుగులో వాకుడు కాయ అని చెప్పి అంటారనమాట. ఆకుల పైన ముళ్ళు ఉంటాయి. ఇంకా చెప్తే మనం ఎక్కడైనా ఖాళీ స్థలాలకి వెళ్ళినప్పుడు కానీ ఇంకా పొలం గట్లపైన ఈ బృహతి పత్రం అంటే వాకుడుకాయకి సంబంధించిన మొక్క కనిపిస్తుంది అన్నమాట. సో ఈ మొక్కను ఐడెంటిఫై చేయాలంటే ఆకులపైన ముళ్ళు అనేవి ఉంటాయి, ఇంకా వీటి కాయలు అనేవి చిన్న సైజు నిమ్మకాయ ఎలా ఉంటుందో అలాగా యెల్లో కలర్లో ఉంటాయన్నమాట ఈ వాకుడుకాయలు. సో వీటిని సేకరించేటప్పుడు చాలా జాగ్రత్త అనేది అవసరం అన్నమాట. మరి ఆకులపైన ముళ్ళు ఉంటాయి కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సిన పత్రం మరి ఇంకా లేకపోతే ఫ్రూట్ తీసుకోవాలో ఇంకా తర్వాత మనం చూద్దాం. నెక్స్ట్ ఇంకా వచ్చేసి బిల్వ పత్రం, ఇది అందరికీ తెలిసిందే కదా, మారేడు దళాలు. ఆ తర్వాత దూర్వాయుగ్మం, ఇది ఏంటంటే నథింగ్ బట్ గెరిక అన్నమాట. సో పొలం గట్ల మీద ఇంకా మనకి ప్రతి చోట కూడా ఈ గెరిక అనేది కనిపిస్తుంది. కాబట్టి గెరికని తీసుకునేటప్పుడు ముఖ్యంగా అది ఎక్కడ ఎవరు తిరగని ప్లేస్లో ఎవరు తొక్కని ప్లేస్లో తీసుకుంటే మంచిదన్నమాట. సో ఇంకా ఈ గెరిక అనేది వినాయక పూజలో చాలా ప్రధానమైనది, ఇది లేకపోతే వినాయక పూజ లేదు అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దత్తూర. ఈ దత్తూర ప్లాంట్ని 10th క్లాస్లో ఎన్నిసార్లు డ్రాయింగ్ వేసి వేయించారో కదా. నిజంగా అప్పుడు దత్తూర ప్లాంట్ ఎక్కడ ఉందని చెప్పేసి చూపించి ఆ ఫ్లవర్ తీసుకొచ్చి ఈ పార్ట్ లోపల ఫ్లవర్ క్రాస్ సెక్షన్ ఇలా ఉంటుంది, స్టామెన్స్ అనేవి ఇలా ఉంటాయి, స్టిగ్మా అనేది ఇలా ఉంటుంది, సో ఈ విధంగా డ్రా చేయాలి అని చెప్పేసి చూపిస్తారనమాట. సో దత్తూర అనేది ఎవరికి తెలియన అదే తెలియకుండా అనేది ఉండదన్నమాట. సో దత్తూర ఫ్లవర్ కానీ దత్తూర చెట్టు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఇంకా పల్లేరు కాయ అని చెప్పేసి అంటారు కదా, ఇదే ఈ దత్తూర నుంచి వచ్చే కాయనే పల్లేరు కాయ, ఉమ్మెత్తుకాయ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 6వ పత్రం, బదరీ పత్రం. సో ఈ బదరీ పత్రం ఏంటంటే నథింగ్ బట్ రేగు పళ్ళ చెట్టు. సో రేగు కాయలు అని చెప్పేసి తింటూ ఉంటారు కదా, ముఖ్యంగా చెప్పాలంటే ప్లమ్ బెర్రీస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నవంబర్ డిసెంబర్లో ఈ రేగు పళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకా ప్లమ్ కేక్ ఎక్కువగా డిసెంబర్లో చాలా ఫేమస్ కదా, మరి ఈ ప్లమ్ కేక్ అనేది కూడా దేంతో తయారు చేస్తారంటే రేగు పళ్ళుతోనే తయారు చేస్తారు. మరి ఆ రేగు పళ్ళు ఏ చెట్టు నుంచి వస్తాయి అంటే బదరీ పత్రం, దాన్ని రేగుపళ్ళు చెట్టు అంటారనమాట. సో ఈ బదరీ వృక్షాలు ఎక్కువగా ఉంటాయి బద్రీనాథ్లోనే. ఆ బద్రీనాథ్లో బదరీ వృక్షాల కింద నరనారాయణులు తపస్సు చేశారని చెప్తూ ఉంటారు అన్నమాట. ఇంకా 7వ పత్రం విషయానికి వస్తే అపామార్గ పత్రం, దీన్నే ఉత్తరేణి పత్రం అని కూడా తెలుగులో పిలుస్తూ ఉంటారు. ఇంకా 8వ పత్రం వచ్చేసి తులసి పత్రం, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది తులసి మొక్క. ఇంకా 9వ పత్రం వచ్చేసి చూతపత్రం, పేరు కొంచెం ఇవన్నీ కూడా సాంస్క్రిట్ నేమ్స్ అయినా తెలుగులో వచ్చేసరికి మనం చూస్తే ఓ ఇది మనకు తెలిసిందే కదా, మన ఇంట్లో ఉండేదే కదా అనిపిస్తుంది. సో చూతపత్రం అంటే కొంచెం తెలియకపోవచ్చు కానీ చూతపత్రం అంటే నథింగ్ బట్ మామిడి పత్రం. సో మామిడి చెట్లు మనందరికీ కూడా కామనే కదా, కానీ ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయానే చెప్పాలి. ఎందుకో మరి, కాబట్టి ఏంటంటే మంకీస్ వస్తున్నాయనో లేకపోతే దానికి ఏదైనా కొంచెం పురుగు పడితే ఆ పురుగు వల్ల చెట్టుకి మొత్తం అంతా పాడైపోతుంది. అండ్ అలాగే ఆ పురుగులు అనేవి మన ఇంటి పెరట్లో ఉంటే మనకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందని మామిడి చెట్లను కూడా అలాగ కొన్ని చోట్ల తీసేస్తూ ఉన్నారు.
అసలు ఏ పండగ

వచ్చిన ఏ శుభకార్యమైన ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టాలి అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. కానీ వాటిని కూడా ఇప్పుడు మనం కొనుక్కోవాల్సి వస్తుందంటే ఆలోచించండి, మామిడి చెట్లు కూడా తక్కువైపోతున్నాయన్నమాట. ఇంకా పదవ పత్రం విషయానికి వస్తే కరవీర పత్రం, ఇవేంటంటే గన్నేరు ఆకులు. సో ఈ గన్నేరు ఆకులు చాలా రకాలే ఉంటాయన్నమాట. ముఖ్యంగా గన్నేరు పప్పు, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, సినిమాల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఈ గన్నేరు పప్పుకి సంబంధించిన ఫ్లవర్ చాలానే బాగుంటుంది అనమాట. ఇది కాకుండా ఇంకా ఓలియాండర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇవి మనం హైవేస్కి, హైవే మీద మనం ఎక్కడైనా పెద్ద ఊళ్ళకి వెళ్తున్నప్పుడు ఆ హైవే మీద కొంచెం ఆగి డివైడర్ మీద చూస్తే ఎక్కువగా ఈ మొక్కలే ఉంటాయన్నమాట. ఇంకా తర్వాత 11వ పత్రం విషయానికి వస్తే గనక విష్ణుక్రాంతం. మరి ఈ పువ్వులు అనేవి నీలిరంగులో ఉంటాయి, విష్ణువు నీలిరంగులో ఉంటారు కాబట్టి ఈ పత్రానికి కూడా విష్ణుక్రాంతం అనే పేరు పెట్టడం జరిగిందనమాట. చెప్పాలంటే ఇది ఒక గ్రాస్ ప్లాంట్ లాగా, ష్రబ్ లాగా పెరుగుతుంది. ఈ విష్ణుక్రాంతం అన్ని చోట్ల దొరకకపోవచ్చు, ఇంకా చెప్పాలంటే అందరికీ కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఇంకా 12వ పత్రం విషయానికి వస్తే దాడిమి పత్రం, దీన్నే దానిమ్మ పత్రం అని కూడా పిలుస్తారు. మన అందరికీ కూడా తెలిసింది కదా, సో పోమాగ్రనేట్ ఎక్కువగా ఈ కాలంలోనే వస్తుంది కాబట్టి దాన్ని వినాయకుడికి సమర్పిస్తామన్నమాట. ఇంకా 13వ పత్రం విషయానికి వస్తే దేవదారు. సో ఈ దేవదారు చెట్లు అనేవి హిమాలయాస్లో ఎక్కువగా చాలా ఎత్తున పెరుగుతూ ఉంటాయి కదా, అవే ఈ దేవదారు. ఇంకా 14వ పత్రం విషయానికి వస్తే మరువక పత్రం, దీని ఇంకా ఎక్కడైతే మల్లెలు ఇంకా దీంతో పాటు కనకాంబరాలు అమ్ముతూ ఉంటారో వాటి పక్కన చిన్నగా ఒక ఆకులాగా అమ్ముతూ ఉంటారు కదా, అదే మరువం అన్నమాట. ఇది కూడా మంచి సువాసనని అందిస్తూ ఉంటుంది. సో ఇప్పటి వరకు 14 పత్రాల విషయాన్ని వరకు వచ్చామన్నమాట. ఇందులో మనకి బాగా కొత్తవి ఏంటి అంటే మాచీ పత్రం, బృహతి పత్రం, ఇంకా విష్ణుక్రాంతం. దేవదారు ఇక్కడెక్కడ ఎలాగో దొరకదు కదా, ఎందుకంటే హిమాలయాస్లో దొరుకుతుంది. సో ఈ 4 అనేవి మనకి కొంచెం కథ చాలా కొత్తగా అనిపిస్తాయి. ఇంకా మిగిలినవన్నీ కూడా మనకి దగ్గరలోనే మన చుట్టూరానే పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఈ పత్రాలకి సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి, మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి FM విత్ యువర్ RJ ఆదిత్య.

0: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ, అదే నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

9:40 దాటి 34 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. బద్రీనాథ్ మూవీ నుంచి ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వేటూరి సుందర రామూర్తి గారి రచనలో శంకర్ మహాదేవన్ ఇంకా కీరవాణి గారు పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి వినాయక చవితి రోజున వినాయకుడికి సమర్పించే 21 పత్రాల విషయం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మొదటి పత్రం దగ్గర నుంచి 14వ పత్రం వరకు మనమైతే మాట్లాడుకున్నాం అన్నమాట. సో ఈ 1 to 14లో మనకి బాగా అస్సలు దొరకనివి, అంటే ఎక్కువగా చాలా ఎక్కువగా ట్రేస్ అవుట్ చేయాల్సిన పత్రాల విషయానికి వస్తే 4 అని చెప్పి అన్న కదా. ఏంటంటే మాచి పత్రం, బృహతి పత్రం, ఇంకా విష్ణుక్రాంతం, దేవదారు. సో దేవదారు ఎట్లాగో హిమాలయాస్లో ఉంటుంది కాబట్టి దాని విషయం పక్కన పెట్టేస్తే మనకి ఇంకా ఈ 3 అనేవి అంతగా కనిపించకపోవచ్చు. మరి ఇంకా 15th దగ్గర నుంచి మనం మాట్లాడుకుందాం. సో 15th పత్రం వచ్చేసి ఏంటంటే కనుక సింధువార పత్రం, దీన్నే వావిలాకు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఈ వావిలాకు అనే పేరు కామన్గా వినే ఉంటాం కానీ నేనైతే ఎక్కడ ఈ చెట్టు చూడలేదు. మరి ఇంకా మీరైతే

0: ఎక్కడైనా చూసారో. సో వావిలాగు అనే పదం మాత్రం ఫెమిలియర్గా వినిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి వినిపిస్తుంది అంటే చెట్టు మన దగ్గర ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇంకా తర్వాత 16th పత్రం వచ్చేసరికి చూస్తే జాజి పత్రం. సో సన్నజాజి, విరజాజి ఇలాగ మాట్లాడుతుంటారు కదా, మరి ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది కాబట్టి మనందరికీ తెలిసిన పత్రమే. ఇంకా 17వ పత్రం విషయానికి వస్తే గండకీ పత్రం. సో ఈ గండకీ నది అందరికీ తెలిసిన విషయమే ఈ కాలంలో. సో ఈ గండకీ పత్రం అంటే ఎక్కడో నేపాల్లో ఇంకా ఎక్కడైనా హిమాలయాస్లో దొరుకుతుందా అంటే అంతగా ఆలోచించక్కర్లేదు. విస్తరాకు అని చెప్పేసి మనం మనందరికీ తెలిసిన విషయమే కదా. సో ఈ విస్తరాకు ఏ చెట్టు నుంచి సేకరిస్తారో ఆ చెట్టు ఆకునే గండకీ పత్రం అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా 18వ పత్రం విషయానికి వస్తే సెమీ పత్రం. సో విజయదశమి రోజున సెమీ పూజ, సెమీ వృక్షం అని చెప్పేసి పిలుస్తారు కదా. సో ఈ సెమీ వృక్షం ఈజ్ నథింగ్ బట్ జమ్మి చెట్టు. జమ్మి చెట్టుకి నిజంగా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అండ్ అలాగే ఇది వాటర్ని చాలా స్టోర్ చేసుకుంటుంది. చెప్పాలంటే రాజస్థాన్లో ఎడారి ఎక్కువగా ఉంటుందని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా. సో రాజస్థాన్లో ఈ జమ్మి చెట్టును ఎంతో ఘనంగా పూజిస్తారు. సో ఇక్కడ పూజించడానికి ఇంకా ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? జమ్మి చెట్టు ముఖ్యంగా పురాణాల ప్రకారం ఫస్ట్ విషయం చూస్తే గనక అర్జునుడు ఈ జమ్మి చెట్టు పైనే తన శస్త్రాలను, ఆయుధాలను అన్నీ దాసి ఆ తర్వాత అజ్ఞాతవాసంకి వెళ్లారంట. సో పంచపాండవులు అలా అజ్ఞాతవాసంకి వెళ్లిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో వాళ్ళ ఆయుధాలన్నీ కూడా ఈ సెమీ వృక్షం జమ్మి చెట్టు పైన దాచిన ఆయుధాలన్నింటినీ కూడా వెనక్కి కిందకి తీసుకున్నారు. సో ఆ విధంగా యుద్ధానికి వెళ్లే ముందు ఈ చెట్టుని చూసి వెళ్లారు కాబట్టి ఇక్కడ విజయం లభించింది అని చెప్పేసి అలాగా జమ్మి చెట్టుని పూజించడం మనకి పురాణాల నుంచి, ఇతిహాసం నుంచి అలవాటైంది. ఇంకొక కారణం ఇది ఏంటంటే ఫిజికల్ రీజన్ అనమాట. ముఖ్యంగా ఈ జమ్మి చెట్టు అనేది ఎడారి ప్రాంతాల్లో, ఎక్కువగా నీళ్లు లేని ప్రాంతాల్లో కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట. మరి నీళ్లు లేని ప్రాంతాల్లో, మొక్కలు లేని ప్రాంతాల్లో ఒక్క చెట్టు దొరికితేనే మనకి అది ఎంతో నందనవనం కదా. మరి ఆ జమ్మి చెట్టు ఒక ఎడారిలో మనకి నీడని ఇస్తుంది అంటే దాన్ని మనం మంచిగా పూజించుకోకుండా, మంచిగా కాపాడుకోకుండా ఎలా ఉంటాం? కాబట్టి ఈ రాజస్థాన్లో ముఖ్యంగా ఈ జమ్మి చెట్టుని ఎంతో బాగా చూసుకుంటారనమాట. ఇంకా తర్వాత 19వ పత్రం విషయానికి వస్తే అశ్వత్థ వృక్షం. సో ఈ అశ్వత్థ వృక్షం ఏంటి అంటే రావి చెట్టు. ఇంకా 20వ పత్రం విషయానికి వస్తే అర్జున పత్రం, మద్ది చెట్టు అని చెప్పేసి చెప్తారు కదా. కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది పొలాల గట్ల మీద, ఇంకా ఎక్కువ చోట్ల ఇది కూడా రావి చెట్టు, వేప చెట్టు అలాగే తర్వాత మర్రి చెట్టు ఏదైతే పెద్ద పెద్ద సైజులో పెరుగుతాయో అలాగే ఈ మద్ది చెట్టు కూడా పెరుగుతుంది. ఇంకా అందరికీ తెలిసిన విషయమే జంగారెడ్డి గూడెం దగ్గర మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా. సో అక్కడ చూడొచ్చు ఈ మద్ది చెట్టుని. ఆ తర్వాత అర్కపత్రం, ఇదే వినాయకుడికి చాలా ముఖ్యమైన పత్రం అని చెప్పేసి చాలా మంది పెడుతూ ఉంటారనమాట ప్రతిరోజు కూడా. ఇదేంటంటే తెల్ల జిల్లేడు. సో ఇలాగ ఏకవింశతి పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మాట్లాడేసుకున్నాం, ఇంకా మానసికంగా వినాయకుడికి సమర్పించేసుకున్నాం అనమాట. కాబట్టి వీటన్నిటికీ కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఏమేమి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయో నేనైతే చెప్పలేను, కానీ ఈ యొక్క ప్రతి 21 పత్రిని గనక మనం గమనిస్తే అన్నిట్లో కూడా ఎక్కువగా కామన్గా మెడిసినల్ వాల్యూస్ ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్ని బాగుపరుస్తాయి అండ్ అలాగే మనకి రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ రుగ్మతలన్నింటినీ కూడా తగ్గిస్తాయన్నమాట. ముఖ్యంగా వర్షాకాలం కదా, మరి వీటన్నిటినీ అంటే ముఖ్యంగా మనకి వచ్చే జలుబు కానీ, దగ్గు కానీ, ఇంకా తర్వాత కడుపు నొప్పి కానీ ఇవన్నీ రాకుండా ఉండేందుకు ఈ మెడిసినల్ వాల్యూస్ ఉన్న వృక్షాలు అనేవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. మరి వాటన్నింటినీ సంగతులు కూడా మనమైతే మాట్లాడుకుందాం. మరి 9:45 దాటి 50 సెకండ్లు కావస్తుంది, మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. మరి అంతకంటే ముందు ఒక కమర్షియల్ బ్రేక్ తర్వాత.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: సో ఇలాగా రకరకాల చెట్లు రకరకాల మొక్కలు పెరగాలంటే మనమేం చేయాలి? ఎక్కడైనా నర్సరీకి వెళ్ళి ఇవన్నీ మొక్కలు తీసుకొచ్చి నాటాలా? ఆఫ్ కోర్స్, ఎందుకంటే మనకి కనిపించట్లేదు కాబట్టి నాటుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ వాటంతటా అవే పెరగాలి అంటే మనం ఏం చేయకుండా ఉండాలి? ఏం చేయకుండా ఉండాలంటే నిజంగా ఏం చేయకుండానే ఉండాలి. ఏవైతే చెట్లు పెరుగుతూ ఉంటాయి

వాటిని అలా పెరుగుతూ ఉండనివ్వాలన్నమాట. మరి అలా చెట్లు వాటంతట అవి చక్కగా పెరుగుతూ ఉండాలి అంటే వర్షం పడాలి. సో ఈ విధంగా వర్షం పడుతూ ఉంటే ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటే గనక ముఖ్యంగా ఈ రకరకాల చెట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఎక్కడైనా కొంచెం ఈ రకరకాల చెట్ల వల్ల కొంచెం ప్రమాదం అని చెప్పేసి చాలామంది తీసేస్తుంటారు, ఏంటంటే పాములు వస్తూ ఉంటాయేమోనని ఒక ఉద్దేశంతో. సో అవి కొన్ని చోట్ల వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి అక్కడ క్లియరెన్స్ చేస్తే సరిపోతుంది, కానీ పాములు రాని చోట కూడా మొత్తం అన్ని మొక్కలు క్లియరెన్స్ చేసేస్తూ ఉంటే చూడటానికి అసలు గ్రీనరీయే లేకపోతే ఎలాగా. కాబట్టి వర్షం పడుతూ ఉంటే కనుక ఇలాంటి రకరకాల మొక్కలు అనేవి కూడా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సమ్మర్ సీజన్లో గంగవావిలాకు అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇది ఒక ఆకుకూరలాగా ఇప్పుడు అందరికీ తెలుసు, కన్జ్యూమ్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడు అంటే సమ్మర్లో ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడే ఈ ఆకుకూర కనిపిస్తుంది అన్నమాట. ఇంకా మామూలు కాలంలో మనకి దొరికే పాలకూర ఏదైతే ఉంటుందో, బచ్చల కూర ఏదైతే ఉంటుందో అలాగా కామన్గా ఇది ఎప్పుడూ దొరకదు. సో అటువంటి రకరకాల వైవిధ్యమైన మొక్కలు మనకి వర్షం పడితేనే వస్తాయి. మరి వర్షానికి అంత శక్తి ఉంది. మరి అయితే ఇప్పుడు ఒక సాంగ్ అయితే వినేద్దామా మరి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

9:59 దాటి 39 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మెరుపు కథల మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ పత్రాలన్నింటిని మనం గమనిస్తే గనక ప్రతి ఒక్క దానికి కూడా ఒక మెడిసినల్ వాల్యూ కంపల్సరీగా ఉంటుందన్నా కదా. అయితే మొత్తంగా చూసుకుంటే గనక ఊపిరితిత్తులు, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన రోగాలకు ఆయుర్వేదంలో ఉపయోగించే పత్రాలు ఈ వినాయక చవితి రోజున ఏకవింశతి పత్ర పూజలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. కారణం ఏంటంటే వినాయక చవితి అనేది వర్షాకాలంలో వచ్చే పండుగ. మరి వర్షాకాలంలో మనం తినే రకరకాల ఆహారాల వల్ల సరిగ్గా ఆహారం అరగక డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా వర్షంలో అలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా తడవడం వల్ల ఎలర్జీ కానీ కోల్డ్ కానీ ఎవరికైనా ఆల్రెడీ ఉంటే వాళ్ళకి రెస్పిరేటరీకి సంబంధించిన వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో ఆ వ్యాధులు ఏవి మనకి సోకకుండా ఉండాలి అంటే ఇటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళినా కాస్త వాటి గాలి

పీల్చిన ఎంతో కొంత ఇమ్యూనిటీ అనేది మనం కొంచెం పొందగలుగుతామనే ఉద్దేశంతో మహర్షులు మన పెద్దలు ఇటువంటి మంచి పూజా విధానాన్ని మనకి అందించడం జరిగింది. మా నిజంగా ఆలోచిస్తే గనక ఈ 21 పత్రాలని మనం పూజలో ఉపయోగిస్తున్నామా అంటే అది అమ్మేవాళ్ళనే అడగాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎస్, నిజంగా అమ్మేవాళ్ళు ఏది ఇస్తే అదే, మనకి దాంట్లో ఇది ఉందా అది ఉందా ఏదో ఒకటి ఉందిలే అని చెప్పేసి తీసుకొస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వైవిధ్యమైన మొక్కల్ని మనం పెంచట్లేదు, వాటంతటా అవి పెరిగిన నేల చదును అనే ఒక పేరుతో మనం తొలగించేస్తూ ఉన్నాం. అయితే వీటి గురించి అవగాహన ఉన్నవారు ఎక్కడ దొరుకుతాయా ఈ ఏకవింశతి అని ముందు రోజు నుంచి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ట్రేస్ అవుట్ చేస్తూ సేకరిస్తూ ఉంటారనమాట. సో ఈ నెక్స్ట్ వినాయక చవితికైనా మనం ఈ విధంగా ట్రేస్ అవుట్ చేసి ఇటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ అన్నింటినీ కూడా తెచ్చుకుని పూజ అయితే చేసుకుందాం. కాబట్టి ఈ పత్రిలో లేని వాటిని మనం కనీసం ఒక్కటైనా మన మన ఇళ్లల్లో పెంచుకుంటూ ఉన్నట్లయితే కనుక లేని వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఉంటాం. సో వినాయకుడికి ఏకవింశతిని సమర్పించిన వాళ్ళము అవుతాం. కేవలం పేపర్లో ఈ మొక్క ఇలా ఉంటుందంట, దాని సైంటిఫిక్ నేమ్ అదంట ఇదంట అని చెప్పి చదువుకోవడం కాదు, లేని మొక్కల్ని మన ఇంట్లో పెంచుకున్నట్లయితే రోజు మన బాల్కనీలోనో మన టెర్రాస్లోనో వాటిని చూస్తూ ఉంటే ఆనందమే ఆనందం. ఏమంటారు? సో ఇలాగా వైవిధ్యమైన మొక్కలు చాలానే ఉంటాయన్నమాట. మనం వినాయక చవితి రోజున మాట్లాడుకుంటున్నాం కాబట్టి వినాయక చవితిలో రోజున సమర్పించే 21 పత్రిలో వైవిధ్యమైనవి ఎక్కడా దొరకనివి నిజంగా మన ఇంట్లో పెంచుకుంటూ ఉంటే గనక నిజంగా ఆ ఆనందం చాలా వర్ణనాతీతం. మరైతే ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. ఇంకా మరిన్ని సంగతులు అయితే మాట్లాడుకుందాం హరివిల్లులో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తాన్బి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. వాడవాడలా అన్ని వర్గాలు ఎంతో ఘనంగా చేసుకునే పండుగ వినాయక చవితి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల్ని ఒకచోట చేర్చే గొప్ప సామాజిక పండుగ వినాయక చవితి. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి. మట్టి ప్రతిమలను పూజిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను మరింత వైభవంగా కొనసాగిద్దాం. ప్రజల సంక్షేమానికి రాష్ట్రాభివృద్దికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విఘ్నాలు ఎదురవ్వకుండా ఆశీర్వదించాలని గణనాథుణ్ణి వేడుకుందామని చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంకాలం అంకురార్పణ క్రతువును తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. శ్రీవారి సేనాధిపతి విశ్వక్షేణుని పర్యవేక్షణలో ఆలయంలోని యాగశాలలో రాత్రి 7-8 గంటల మధ్య ఈ క్రతువు జరగనుంది. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు దీన్ని చేపడతారు. నవధాన్యాలు మొలకెత్తించి ఈ భూమండలమంతా

పాడిపంటలు, పశు పక్షాదులతో సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. రేపు సాయంకాలం 6:21 నుంచి 6:35 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ ఉంటుంది. బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగరవేసి సకల దేవతలు, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. అల్పపీడనం ప్రభావంతో 2 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా వరకు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, ఎన్టీఆర్, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో 110 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లా గంగూరులో 98.25, పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో 92, పశ్చిమగోదావరి జిల్లా నరసరావుపేటలో 88.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కృష్ణా, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, పోలవరం, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. వినాయక చవితి వేడుకల్లో భాగంగా అనకాపల్లి మండలం సిరసపల్లిలో చింతామణి దత్తక్షేత్రంలో 16,000 మొక్కలతో వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే వినాయక ప్రతిమతో పాటు పరిసర ప్రాంతాలను మొక్కలతో అలంకరించారు. 60,000 మొక్కలతో ఏర్పాటు చేసిన మండపం ప్రతిమను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వినాయక చవితి రోజైన ఈ రోజు ఉదయం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళల ఆసియాకప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ కావడంతో 72 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

9:10 దాటి 30 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం వచ్చేసాం హరివిల్లులోకి. ఇంకా పొన్నియన్ సెల్వన్ మూవీ నుంచి శక్తిశ్రీ గోపాలన్ పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడగాలి, ఇంకా మీరైతే ఆన్సర్స్ పంపించడానికి రెడీగానే ఉన్నారు కదా. మరి ఇంకా నేను క్వశ్చన్ అడగడానికి రెడీ అయిపోయాను. మరి ఈరోజు హరివిల్లులో మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, హిందీ దివస్ని ఏ రోజున నిర్వహిస్తారు? హిందీ దివస్ని ఏ రోజున నిర్వహిస్తారు తెలిసి కనుక 8662488141 86624888 1 మీ మెసేజ్ పంపించవచ్చు.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సమయం చూస్తే స్టూడియోస్లో 10:17 దాటి 10 సెకండ్లు కావస్తోంది. మరి హరివిలలో నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, హిందీ దివస్ని ఏ రోజున నిర్వహిస్తారు? మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎవరెవరు పంపించారో చూద్దాం. మెసేజ్ చేస్తున్నారు, హ్యాపీ వినాయక చవితి అంటూ. ఎస్, తప్పకుండా. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? శ్రోతలందరికీ ఇంకా ఆర్జేస్ అందరికీ కూడా శుభాకాంక్షలు అంటూ ఎర్మిళి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్, హాయ్ ఆదిత్య గారు నమస్తే, వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేస్తున్నారు రఘుబీర్ సింగ్ సుగణాబాయి గారు రాధమ్మున్న ఏలూరు నుండి. ఎస్, స్వాగతం అండి.

హైదరాబాద్ నుంచి నాగేశ్వరరావు గారు మెసేజ్ చేస్తున్నారు. 21వ వింశతి, ఎస్, ఇంకా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మూసాపేట గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు. నరేష్ గారు, మెర్సీ విజయ, ఎస్ ఐఎమ్ ఫైన్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్, కోట శ్రీమన్ నారాయణమూర్తి గారు, సుజాత గారు భవానీపురం విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. కానూర్ నుంచి తాతారావు గారు మెసేజ్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు. ఎస్, అవును, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముతుజావల్లి గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చింతలపూడి నుంచి బి ఆదమ్ గారు, మల్లీశ్వరి, ఝాన్సీ గారు మెసేజ్ చేశారు. రేడియో శ్రోతలందరికీ మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి, సేమ్ టు యూ. మస్తాన్రావు గారు, పెద్ద మస్తాన్రావు గారు, చిన్న మస్తాన్రావు గారు మంగళగిరి నుండి మెసేజ్ చేస్తున్నారు వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ. నెక్స్ట్ మెసేజ్ ఇంకా విజయవాడ నుంచి నందు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా కడప నుంచి శ్రీదేవి గారు, శైలజ గారు మెసేజ్ చేశారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ అలాగే హిందీ దివస్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే పోతురాజు గారు మెసేజ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి హిందీ దివస్ని ఏ రోజున నిర్వహిస్తారు? సో సెప్టెంబర్ 14 ఈ రోజునే అనమాట. మరి ఈ రోజునే హిందీ దివస్ని జరుపుతారు. మరి ఇంతకీ ఈ హిందీ దివస్ని ఈ రోజున ఎందుకు జరుపుతారు తెలుసా? 1949 1949లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను అధికారికంగా వినియోగించాలని, ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తప్పకుండా వినియోగించాలని నిర్ణయించడం జరిగిందనమాట. మరి ఆ సంగతిని గుర్తు చేసుకుంటూ హిందీకి రాజ్భాష అనే ఒక అధికారం వచ్చింది కనుక ఈ రోజున సెప్టెంబర్ 14 హిందీ దివస్ని దేశవ్యాప్తంగా జరుపుతారన్నమాట. మరి హిందీ దివస్ని కేవలం సెప్టెంబర్ 14 మాత్రమే కాదు, ఇంకా కొన్ని రోజుల పాటు నిర్వహిస్తారు. మరి ఇంతకీ ఈ కొన్ని రోజుల పాటు నిర్వహిస్తారన్న కదా, దాన్నే హిందీ పఖ్వాడా అని చెప్పేసి పిలుస్తారనమాట. మరి ఈ హిందీ పఖ్వాడాని మొత్తం ఎన్ని రోజులు నిర్వహిస్తారో తెలుసా? సో హిందీ పఖ్వాడాని మొత్తం ఎన్ని రోజులు నిర్వహిస్తారో తెలిస్తే గనక 8662488114 86624881 మీ మెసేజ్ పంపించేయచ్చు.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: 10:28 దాటి 35 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హరివిల్లులో. హరివిల్లులో నేను అడిగిన రెండో ప్రశ్న, హిందీ పక్వాడాన్ని మొత్తం ఎన్ని రోజులు నిర్వహిస్తారు? మరి ఈ ప్రశ్నకి సమాధానం పంపించిన వారు ఎవరో చూద్దాం. ఫస్ట్ మెసేజ్ చేసిన వారు కడప నుంచి వినయ్ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా భవానీపురం విజయవాడ నుంచి శ్రీమన్ నారాయణమూర్తి గారు, సుజాత, సాయిప్రీతం మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మీ రెండో ప్రశ్నకు సమాధానం చాలా రోజుల తర్వాత. అవును, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి నందు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి తాతారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుండి మెసేజ్ చేస్తున్నారు. హలో, గుడ్ మార్నింగ్ ఆదిత్యం, వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మీకు కూడా అండి. సేమ్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కృష్ణవేణి గారు భవానీనగర్ అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రామకృష్ణ గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇంకా బ్రయాన్ వెంకటేశ్వరమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లేశ్వరరావు గారు, శాంభవి గారు, జగదీశ్వర్ ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి ఈ హిందీ పక్వాడాన్ని మొత్తం 15 రోజుల పాటు నిర్వహిస్తారనమాట. మరి ఈ 15 రోజుల పాటు ఎలా అంటే, కొన్ని చోట్ల సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు, ఇంకొన్ని చోట్ల సెప్టెంబర్ 14 నుంచి 28-29 వరకు కూడా నిర్వహిస్తారు. సో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో హిందీ భాషను మరింతగా వినియోగించేలాగా ప్రోత్సహించడం కోసం, అలాగే హిందీ భాషలో క్విజ్ కాంపిటీషన్, డిబేట్ కాంపిటీషన్, ఇంకా వ్యాసరచన పోటీలను నిర్వహించడం ఈ హిందీ పక్వాడాలో ముఖ్యమైన కార్యక్రమాలన్నమాట. మరి హరివిల్లులో ఇప్పుడు అడగబోయే ప్రశ్న, ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: ఏంట్రా అలా ఉన్నావు, ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
4: హలో,
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే, మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్, అంత డబ్బు?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్, 2 లక్షలు?
7: ఏమైంది నాన్న?
4: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
5: అరే,
4: కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
8: ఆర్బిఐ అంటుంది,
9: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

10:33 దాటి 3 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురార్జే ఆదిత్య. మనమున్నాం హరివిధిలో. మరి ఈ హరివిధిలో నేను అడుగుతున్న 3వ ప్రశ్న ఏంటంటే, వినాయక చవితి పండుగ సో దేశమంతా కూడా చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా, అయితే మరి వినాయక చవితి పండుగకు ప్రసిద్ధి చెందిన ప్రముఖమైన 2 రాష్ట్రాలు సో అంటే ఎక్కువగా ఈ 2 రాష్ట్రాల్లో చాలా ఇంకా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. మరి ఈ వినాయక చవితి పండుగను ప్రముఖంగా ముఖ్యమైన 2 రాష్ట్రాలు ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662438114కి.

10:43 దాటి 9 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురార్జే ఆదిత్య. మనమున్నాం హరివీధిలో. వేనల కండికారు లిరిక్స్ అందించగా విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో సుజాత గారు, ఎదు బాలకృష్ణ గారు పడిన సాంగ్ అయితే విన్నారు చంద్రముఖి మూవీ నుంచి. మరి ఇంకా హరివిలిలో అడిగిన ప్రశ్న ఏమిటంటే, వినాయక చవితికి ప్రసిద్ధి చెందిన ప్రముఖమైన రెండు రాష్ట్రాలు అంటే సో చాలా గ్రాండ్గా ఘనంగా జరుపుతారనమాట కొన్ని రోజుల పాటు. సో ఆ రెండు స్టేట్స్ అయితే ఉన్నాయి. మరి ఇంతకీ ఏమిటా స్టేట్స్ తెలుసుకుందాం. విజయవాడ నుండి మెసేజ్ చేస్తున్నారు ఎవరు అంటే, అందరి అనౌన్సర్స్కి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మూసాపేట గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు నరేష్ గారు, మెర్సీ విజయ. భవానీపురం విజయవాడ నుంచి శ్రీమన్ నారాయణమూర్తి గారు, సుజాత గారు, సాయిప్రీతం మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ గారు, హేమలత మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ మల్లేశ్వరరావు గారు, శాంభవి గారు, జగదీశ్వర తమ్మన్ కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు ఉపలూరు గ్రామం కృష్ణా జిల్లా నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్ అండి, మీకు కూడా శుభాకాంక్షలు. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుండి నందు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దీపిక గారు హైదరాబాద్ నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వెంకటాచలపతి గారు మెసేజ్ చేస్తున్నారు, రమేష్ గారు అనంతపురం నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కానూర్ నుండి తాతారావు గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు, వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్, కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ భార్గవ్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా సైకం పోతురాజు గారు నాచుకుంట నుండి మెసేజ్ చేశారు. ఫస్ట్ టైమా? మరి ఫస్ట్ టైం అయితే అర్థం కాలేదు, ఆన్సర్ అయితే అర్థమైంది. నెక్స్ట్ ఇంకా కుసుమాన్విత శేర్వాణి అయ్యప్ప నగర్ బెంగళూరు నగర్ నుండి మెసేజ్ చేశారు, సారీ బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. రొంపిచెర్ల నుంచి గురుస్వామి నాయుడు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పొన్నూరు మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు బి ఆదాం గారు, మల్లేశ్వరి నాగభూషణం కార్తీక్. ఎస్ ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర తెలంగాణ అనమాట. సో ఈ మహారాష్ట్ర తెలంగాణ ఇంకా కొన్ని చోట్ల ఆంధ్రాలో ఎక్కువగా ఈ గణపతి నవరాత్రుల్ని ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. సో వినాయక చవితి అంటే అందరికీ కూడా దేశమంతా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే 9 రోజుల పాటు పూజించి వినాయకుడిని ఘనంగా పూజించి ఆ తర్వాత ఘనంగా తీసుకువెళ్తూ ఉంటారనమాట ఊరేగింపుకి. సో ఇలాగా మహారాష్ట్రలోనే ఇంకా తెలంగాణ హైదరాబాద్లోనే ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కువగా ఆల్మోస్ట్ చెప్పాలంటే 90% పందిళ్లలో వినాయకుడిని 9 రోజుల పాటు ఘనంగా పూజిస్తారనమాట. మరి ఇంకా హరివిల్లో 4వ ప్రశ్న వచ్చేసి, ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం క్షేత్రం ఏ నది ఒడ్డున ఉంది? ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం క్షేత్రం వద్ద ప్రవహించే నది ఏంటో తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662488114కి.

10:52 దాటి 50 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ పై విత్యురార్జే ఆదిత్య. మనమున్నాం హారవిల్లులో. మరి నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లోని కాణిపాక క్షేత్రం ఏ నది ఒడ్డున ఉంది? మరి ప్రవహించే నది తెలిస్తే గనక మెసేజ్ చేసేయచ్చు 8662484 వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు అన్నాను. చాలా మంది మెసేజెస్ అయితే చేశారు, మరి ఎవరెవరు చేశారో చదివి వినిపించేస్తాను. మల్లేశ్వరరావు గారు, శాంభవి గారు, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ముజాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. నరేష్ గారు, రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సుంకన్న పండు భూదేవి పునీత్ నాగార్జున హర్షవర్ధన్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసిం ముతుజాబలి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కానూరు నుండి తాతారావు గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి టైలర్ రమేష్, ఇంకా వెంకట చలపతి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. దీపికా గారు హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. ఉయ్యూరు నుండి లతా గారు గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుండి, కరెక్ట్ ఆన్సర్. ఎస్బి అనిల్ కుమార్ గారు అర్చన అయ్యప్ప నగర్ బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, వినాయకుడి గుడి ఈ ఒడ్డున ఉంటుంది. చింతలపూడి నుంచి బి ఆదాం మల్లీశ్వరి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడికి ఉత్తరాన ఉంటుంది అంటూ మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? ఎస్, ఇవన్నమాట మెసేజెస్ అయితే మన దగ్గరికి వచ్చాయి ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్. సో కాణిపాక క్షేత్రం వద్ద ప్రవహించే నది పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి బాహుదా నది. దేవుళ్ళ మూవీ నుంచి సాంగ్ కూడా విన్నారు కదా, మరి ఆ సాంగ్లో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారనమాట, బాహుదా నది తీరం ఒడ్డున వెలసిన క్షేత్రం అని చెప్పి. సో మరి ఈరోజు హరివిలిలో ఇవన్నమాట ప్రశ్నలు. మరి ఇంకా ఈరోజు వినాయక చవితి సెలబ్రేషన్స్లో అందరూ నిమగ్నమయ్యి చక్కగా చేసుకుంటున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకా అందరికీ కూడా మరొకసారి శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. మరి అయితే ఇప్పుడు మరక్కర్ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినయండి. మరి విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య ఈ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలు, పూజా సామగ్రిని కొనుగోలు చేసి విజ్ఞాతిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. పర్యావరణాన్ని కాలుష్యాన్ని అరికట్టేందుకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని పలు పర్యావరణ హిత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం కల్పిస్తున్నాయి. టెట్ 2026లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు, ఇన్ సర్వీస్ టీచర్లకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యావరణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు తెలిపారు. అడవులను రక్షించడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2047 నాటికి రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రణాళికల ప్రకారం ముందుకు వెళుతున్నామని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించి అధికారులతో కలిసి మొక్కలు నాటారు. మధ్యప్రదేశ్ ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా

పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం కాకినాడ, ఎన్టీఆర్ గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. 40 నుంచి 50 డిగ్రీల కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
2: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
1: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
2: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్జ్ పై విత్ యువర్ ఆర్జే సమత. ముందుగా శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మన ఇళ్లన్నీ అలా బొజ్జ గణపయ్య పూజలతో, పాలవెల్లి ముచ్చట్లతో, కుడుములు ఉండ్రాళ్ల నైవేద్యంతో ఘుమఘుమలాడిపోతున్నాయి కదూ. మరి ఈ రోజు మన వినాయక చవితి స్పెషల్ షోలో శివ పరివారానికి సంబంధించినటువంటి సూపర్ హిట్ భక్తిరస తెలుగు సినిమాల ముచ్చట్ల గురించి కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం.

ఈ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మనమైతున్నాం. అండ్ వినాయక చవితి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది మన బొజ్జ గణపయ్యే కదా. మరి మన గణపయ్య వెనుకున్నటువంటి అందమైనటువంటి కుటుంబాన్ని గుర్తు చేస్తూ ఆయన తండ్రి పరమశివుణ్ణి, తల్లి పార్వతీదేవిని, అలాగే అన్న కుమారస్వామిని, ఇక మన వినాయకుడు అయినటువంటి వినాయకుణ్ణి, వీళ్ళందరినీ కూడా పురాణ కథల్లో మన కుటుంబంలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కథలకు కేంద్రంగా నిలిచింది ఈ కుటుంబం. మరి ఈ కథలు తెలుగు సినిమాల్లో మన ముందుకు వచ్చాయి కదా. మరి అలాంటి సినిమాలు కొన్నింటి గురించి ఈరోజైతే మనం తెలుసుకుందాం. ముందుగా వాటిలో మాట్లాడుకోవాల్సింది శివుని గురించి. కృష్ణరాజు నటించిన, అలాగే రీసెంట్గా మంచు విష్ణు కూడా నటించినటువంటి

అద్భుతమైనటువంటి శివభక్తి ప్రధానంగా సాగేటువంటి చిత్రం భక్త కన్నప్ప. ఇందులో శివుడిపై ఉన్నటువంటి నమ్మకమే ప్రధాన అంశాలు. శివుణ్ణి మనం ఎలా పూజించాం అనేది ముఖ్యం కాదు, మన భక్తి ఎలా ఉంది అనేదే ముఖ్యం అంటూ చూపించినటువంటి అద్భుతమైన చిత్రం. అలాగే శివుని కంట్లోంచి అలా కన్నీళ్లు వస్తేనే తన కళ్ళని సైతం తీసి పెట్టినటువంటి గొప్ప భక్తుడు కన్నప్ప. మరి ఆయన కథని తెలుసుకోవడం కూడా నిజంగా గొప్పే కదా. అలాగే భూకైలాస్, శ్రీ మంజునాథ ఈ చిత్రాలు కూడా శివుని అనుగ్రహం కోసం, ఆత్మలింగం కోసం రావణుడు చేసేటువంటి ఘోర తపస్సు ఉన్నటువంటి కథాంశం ఒకవైపు అయితే, నాస్తికుడిగా ఉండేటువంటి ఒక సామాన్య వ్యక్తి పరమశివుని భక్తునిగా మారితే ఆ కథాంశం మరి ఎటువైపు దారితీస్తుంది అనేది ఇతివృత్తంగా ఇంకొక చిత్రాన్ని నిర్మించారు. భక్తులు పిలిస్తే పలికేటువంటి భోళా శంకరుడు ఎలా వస్తాడో అనేటువంటి విషయాన్ని చాలా హృదయంగా చూపించినటువంటి సినిమాలు ఇవి అని చెప్పచ్చు. మరి ఈ చిత్రాల్లోంచి మరొకన్ని అద్భుతమైనటువంటి పాటలు అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎస్, మరి మన బొజ్జ గణపయ్య కథను వింటున్నప్పుడు ఆయన ఒక్కరి కథే కాదు, ఆయన తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటున్నప్పుడు కూడా మరి రిలేషన్షిప్స్ అంటే ఎలా ఉండాలి అనేటువంటి విషయం అయితే మనకు తెలుస్తుంది కదండి. మరి పేరెంట్స్ ని చూసుకుంటే మరి శివుడు పార్వతి ఆదర్శ దంపతులు కదా, ఇప్పటికీ ఎప్పటికీ కూడా. అలాగే మరి తమ్ముడు కుమారస్వామి, సో ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఒకవేళ యాక్చువల్ ఏంటంటే సిబ్లింగ్స్ మధ్య కాంపిటీషన్ అనేది కామన్ అండ్ అలాగే న్యాచురల్ కూడా, కానీ ఎలాంటి కాంపిటీషన్ ఉన్నా సరే వారిద్దరూ ఒకరి గొప్పని ఒకళ్ళు ఒప్పుకోవాలి, ఒకళ్ళు ఒకళ్ళు అండదండగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మనకి వాళ్ళ కుటుంబాన్ని చూసినప్పుడు. అలాగే మరి ఇలాంటి ఇతివృత్తంతో వచ్చినటువంటి మరికొన్ని సినిమాలు అంటే శివుడు, సతీదేవి, దక్షుడు వీరి చుట్టూ తిరిగేటువంటి పౌరాణిక కథే దక్షయజ్ఞం. మరి ఈ సినిమా ద్వారా శివతత్వం, ఆయన వ్యక్తిత్వం, ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ బంధాలు, భక్తి వంటి అనేక అంశాలు మనకు కనిపిస్తాయి ఈ సినిమాల ద్వారా. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

తాడి పాడుతాడి పిట్ట కన్ను చెదిరిటట్టు లొట్టలేసి కూడుతాడే తొలుబొమ్మలాటలోన వీటికి ఎవడు సాటి రాడే.

0: గురునికి నారదునికి లాలపూసి లాగుతాడే, గురునికి నారదునికి లాలపూసి లాగుతాడే,
1: జీవితంతో నాదంతే మీటుతాడే మిటుకుతాడే,
2: జీవితంతో నాదంతే మీటుతాడే మిటుకుతాడే,
0: సందు చూసి సామలీల పాడుతాడే పలుకుతాడే,
3: సందు చూసి సామలీల పాడుతాడే పలుకుతాడే,
1: ప్రణయమిందు ప్రణవమంటూ సాటి చల్ల చిలుకుతాడే.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ అలాగే మనమైతే మాట్లాడుకుంటున్నాం మరి శివ పరివారం, సో మరి వినాయక పరివారం అన్నమాట. సో వీరందరి గురించి, వాటికి రిలేటెడ్గా మూవీస్ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం కదా. అలాగే మన వెండి తెర పైన మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమలు సినిమా, సో వీటికి సంబంధించినటువంటి భక్తిభావానికి మారు పేరుగా నిలిచినటువంటి చిత్రాలు అని చెప్పుకోవచ్చు కార్తికేయ అండ్ కార్తికేయ 2 కూడా. అండ్ ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ కార్తికేయ మూవీలో ఏంటి అంటే పర్టికులర్గా భక్తిని, సైన్స్ని అలాగే అడ్వెంచర్ని ముడిపెడుతూ కార్తికేయుని తత్వాన్ని, ద్వారకా రహస్యాలను చూపించినటువంటి విధానం అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కేవలం పూజలకే కాదు శోధనలకి, జ్ఞానానికి కూడా ప్రతీక అని ఈ సినిమా నిరూపించింది అని చెప్పుకోవచ్చు. మరి ఆ సినిమా కార్తికేయ ఈ చిత్రం నుంచి అయితే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వినాయకుని జననం, ఆయన మహిమ, శివపార్వతులతో ఆయన అనుబంధం, ఇలాంటి పురాణ అంశాలన్నింటినీ కూడా తెరపై చూపించినటువంటి చిత్రాలు మనకు చెప్పేదైతే ఒకటే, వినాయక వ్రత కథగా చెప్పడానికి మాత్రమే కాదండి, కుటుంబ బంధాలను నిలుపుకోవడానికి ఆదర్శవంతంగా కూడా ఈ సినిమాలన్నీ నడుస్తాయి. అందుకే మరి ఈ వినాయక చవితికి గణపయ్యను మాత్రమే కాదు, మరి వారి పరివారాన్నంతా కూడా మనం అందరం ఒక్కసారి మనసారా స్మరించుకుందాం. అండ్ అలాగే మన రిలేషన్షిప్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తాన్వి. భారత మహిళల క్రికెట్ జట్టు మరోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో 8వ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత మహిళల జట్టుకు అభినందనలు తెలిపారు. భారత క్రికెట్కు ఇది ఒక గర్వించదగిన క్షణమని, ఆసియా కప్ను గెలుచుకున్న మహిళల జట్టుకు అభినందనలని, టోర్నమెంట్ అంతటా వారి ఆత్మవిశ్వాసం, నిలకడా, అద్భుతమైన స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ విజయం దేశంలోని లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిచ్చి మరింత మంది క్రీడల వైపు అడుగులు వేసేలా చేయాలని ప్రధాని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇళ్లలోనూ గణేశుని చిన్న విగ్రహాలను తీసుకొచ్చి పూజలు చేస్తున్నారు. పూజకు కావలసిన సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పలు మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఈసారి ఎక్కువగా మట్టి విగ్రహాలకే ప్రజలు ప్రాధాన్యతనిచ్చారు. ఈ వేడుకల సందర్భంగా ఆలయాలకు భక్తులు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు అందించారు. మంత్రితో పాటు స్థానిక పుత్తలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మునినాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు అందించి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆలయ పెంచల కిషోర్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా కొనసాగించారు. భారతదేశ అధికారిక భాషగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలుపరిచిన ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14 తేదీన కేంద్ర ప్రభుత్వం అధికారిక భాషగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం వలన ఏటా ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

దేశవ్యాప్తంగా హిందీ భాష ప్రాముఖ్యాన్ని తెలియచేయడం, హిందీని అంతర్జాతీయ భాషగా ప్రదర్శించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1963 సంవత్సరంలో రూపొందించిన అధికారిక భాషా చట్టం ప్రకారం 1965 నుంచి హిందీ ఆంగ్ల భాషలు అధికారిక భాషలుగా కొనసాగుతున్నాయి. భారత స్వతంత్ర పోరాటంలో ప్రజలను ఏకతాటిపైకి ఉంచడంలో హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది. వర్షాల నేపథ్యంలో అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశం లేకుండా ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసినట్లు ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అంటువ్యాధులు పెరుగుతున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని, మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో దోమల మందు పిచికారి దోమతెరలను పంపిణీ చేయాలని ఆదేశించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

ఎస్ వెల్కమ్ టు మీకు తెలుసా. అండ్ అలాగే మరి ఈరోజు వినాయక చవితి స్పెషల్ షోలో మనమైతే డిఫరెంట్ ప్లేసెస్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ వినాయకుడు అంటే మనకి గుర్తొచ్చేది ఏంటి, ఒకటే రూపం కదండి, ఏనుగు ముఖం, పెద్ద చెవులు, తొండం, చేతిలో లడ్డు, పక్కనే చిన్న మూషిక వాహనం. అయితే దేవుడు ఒక్కడే అయినా విభిన్న రూపాల్లో ఆసక్తికరమైనటువంటి స్థల పురాణంతో ఎన్నో చోట్ల మరి మన బొజ్జ గణపయ్య కొలువై ఉన్నాడనమాట. సో మరి ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనం భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి గణేష క్షేత్రాల గురించి తెలుసుకుందాం మనం మీకు తెలుసా ప్రోగ్రాంలో.

ఎస్, అలాగే మరి వినాయకుని క్షేత్రాలు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎంతో మహిమాన్వితమైనటువంటి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. సో ఈ ఆలయం ఏంటి అంటే స్వయంభూ వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం. 1000 సంవత్సరాల క్రితం కాణిపాకం గ్రామంలో అంధుడు బధిరుడు మూగవాడైనటువంటి 3 వికలాంగులైనటువంటి అన్నదమ్ములు ఉండేవారట. వారు వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని సాగించేవారు. ఒకసారి తీవ్రమైనటువంటి కరువు రావడం వల్ల తమ పొలానికి నీరు అందించడానికి బావిని తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్వుతూ ఉండగా ఒక పెద్ద బండరాయికి వారి పార తగిలింది. వెంటనే ఆ రాయి నుండి రక్తం చిందిందట. ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది. ఆ రక్తపు నీరు తగలగానే 3 అన్నదమ్ముల వైకల్యం పూర్తిగా తొలగిపోయి వారికి గుడ్డివారికి చూపు చెవుడు ఉన్నవారికి వినికిడి, అలాగే మూగవారికి మాట వచ్చేసాయట. ఈ వింతను చూసి ఊరి జనం పరుగున వచ్చి బావిని ఇంకా లోతుగా తవ్వగా అక్కడ నీటి మధ్యలో స్వయంభూగా వెలిసిన వినాయక విగ్రహం దర్శనమిచ్చిందట. అలా ప్రజలంతా కలిసి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి, కొబ్బరికాయలు అంటే కాణి అంటే ఎకరం పావు స్థలం అన్నమాట, ఈ స్థలంలో ప్రవహించడం వల్ల ఈ ఊరికి కాణిపాకం అనేటువంటి పేరు వచ్చిందనమాట. సో అలాగా ఇప్పటికీ మనం చూసినా కూడా కాణిపాకంలో స్వామివారి విగ్రహం బావిలో నీటి మధ్యలోనే ఉంటుంది, అలాగే ఆ నీరు ఎప్పటికీ ఎండిపోదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ వినాయక విగ్రహం పరిమాణంలో పెరుగుతుందని, శతాబ్దాల క్రితం స్వామివారికి చేయించినటువంటి వెండి కవచం ఇప్పుడు ఆయనకు అస్సలు సరిపోవట్లేదని అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం చెప్తుంది. అలాగే కాణిపాకం వినాయకుడిని సత్యప్రమాణ దేవుడు అని కూడా పిలుస్తారనమాట. సో అంటే మనకు నచ్చింది ఏదైనా సరే వినాయకుడి దగ్గర అక్కడ అసలు అవధం చెప్పకూడదు. అండ్ అలాగే మనకు నచ్చింది ఏదైనా అక్కడ వదిలేస్తే మనకున్నటువంటి చింతలన్నింటినీ కూడా ఆయన తీర్చేస్తారు అని నమ్ముతూ ఉంటారు ప్రజలు. మరి ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి

మన భారతదేశంలో ఉన్నటువంటి గణేష క్షేత్రాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ దేవుళ్ళు అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు, పంట బాగానే పండిందిగా?
4: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
3: ఓ అదా నీ సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
5: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
6: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
7: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
6: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
8: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఇలాగే మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా వినాయకుని క్షేత్రాల గురించి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఛత్తీస్గఢ్ లోని దంతేవాడ జిల్లాలోని బైలావాడి కొండల్లో 3000 అడుగుల ఎత్తులో విగ్రహం ఉంది ధోల్కర్ గణేష్ది. ఈయన కొండ శిఖరంపై గణపతిగా ఫేమస్ అన్నమాట. సో ఈ విగ్రహం 10-11వ శతాబ్దానికి చెందిందిగా పురావస్తు నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ విగ్రహాన్ని ఎవరు కొండపై ప్రతిష్ఠించారనేటువంటి విషయం మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. అలాగే సముద్రం వైపు చూస్తున్నటువంటి గణపతిని మనమైతే చూడొచ్చు మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంకణ్ తీన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయంలో. సో ఈయనే గణపతి పూలే. స్థానిక చరిత్ర ప్రకారం ఒకప్పుడు బాల్ భట్జీ అనే భీడే అనేటువంటి వ్యక్తికి గణపతి దర్శనమిచ్చాడని, అదే ప్రదేశంలో ఆయన విగ్రహం వెలుగులోకి వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. అలాగే ఇక్కడి గణపతి ఆలయం కొండ ఆకారంలో ఉన్నటువంటి సహజ భౌగోళిక రూపంతో అనుసంధానమై ఉండి మనకి కనిపిస్తుంది. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వినాయకుడి ఆలయాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

0: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ, అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ గేబ్రేసియస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఇక వార్తలు వివరంగా. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీని ప్రవేశపెట్టారని, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కూడా 2029లోగా ప్రవేశపెడతారని తాను విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితతో ప్రభుత్వం దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసిందని, పలు రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే శిక్షల రేటు 30% పెరిగిందని తెలిపారు. మూడేళ్లలోగా న్యాయమందేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని కూడా హోంమంత్రి వెల్లడించారు.
1: కామన్ సివిల్ కోడ్ యూసీసీ కో హమ్నే ఇంట్రోడ్యూస్ కియా హై ఔర్ ముజే విశ్వాస్ హై కి భాజపా ఎన్డీఏ శాసిత 21 రాజ్యో మే హమ్ 2029 కే పెహలే యూసీసీ కో ఇంట్రోడ్యూస్ కరెంగే. భారతీయ న్యాయ సంహితా జో బనాయీ హై ఇస్నే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కో భారతీయ ఆధార్ దేనే కా కామ్ కియా హై ఔర్ కై సారే రాజ్యో మే సజా కరానే కా దర్ కా ఏక హీ సాల్ మే 30% వృద్ధి హువా.
0: న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు 2026 విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఈ విజయం ప్రపంచ వేదికపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. చారిత్రాత్మక న్యూఢిల్లీ ప్రకటన కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశ ప్రభావాన్ని చాటిచెప్పే ఒక ప్రకటన అని అన్నారు. చారిత్రాత్మక బ్రిక్స్ సదస్సు నిన్న న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించిన భారత్ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతలు తన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉద్ఘాటించిందని సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. బ్రిక్స్ నాయకుల సదస్సులోని 4 ప్రధాన అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి నేరుగా సంబంధించినవని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు, స్థితిస్థాపకతను పెంపొందించేందుకు విస్తృత సహకారం, పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని తెలిపారు. ఆరోగ్య ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, హిందీ భాష ఏ

0: ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమని అన్నారు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందేందుకు భాష కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బ్రిటిష్ చట్టాలను భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధినియంల ద్వారా భర్తీ చేయడం కేవలం మాటల మార్పిడి కాదని, ఆత్మగౌరవాన్ని పునఃస్థాపించడమని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు అన్ని ఇతర భాషలు సాంకేతిక అభివృద్దిలో స్వర్ణయుగాన్ని చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధా సాధనాలు భారతీయ భాషలను సులువుగా అనువదించేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయని అమిత్ షా ఉద్ఘాటించారు.
1: భాషా కిసి భీ సమాజ్ కి స్మృతి హోతి హై, ఉస్కా ఆత్మబోధ హోతి హై. హిందీ నే ఇస్ వివిధతా కే బీచ్ సంవాద్, సంపర్క్ ఆర్ సమన్వయ కి భాషా కే రూప్ మే దేశ్ కే విభిన్న వర్గో ఆర్ సముదాయో కో జోడ్నే మే మహత్వపూర్ణ భూమికా నిభాయి హై. హిందీ కా వికాస్ భీ తభీ సార్థక హై జబ్ సభీ భారతీయ భాషాఓ కే సన్మాన్, సంరక్షణ ఆర్ సంవర్ధన్ కే సాథ్ ఆగే బఢే.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో నూతన శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. గణేశుని ఆశీస్సులతో ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని నరేంద్ర మోదీ ప్రార్థించారు. 2020 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాకులను వేలం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య బొగ్గు గనుల ద్వారా దేశానికి సుమారు 47,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో కేటాయించిన వాణిజ్య గనుల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 3,090 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొంది. గత దశాబ్ద కాలంలో దేశంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రక్రియలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది అని తెలిపింది. మొత్తం వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకతను నిర్ధారించే విధంగా రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్టలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలతో సహా ఈశాన్య రాష్టాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళం, మాహేలలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పథకం గెలిచి తొలి భారత పురుష రికర్వ్ ఆర్చర్గా చరిత్ర సృష్టించారు. మెక్సికోలోని సాల్టిల్లాలో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన నకానిషి జూనియాపై విజయం సాధించారు. ప్రపంచ నెంబర్ 10 సైనిక క్రీడాకారుడైన ధీరజ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్లో ప్రపంచ నెంబర్ 20 క్రీడాకారుడు నకానిషిని 6-5 తేడాతో ఓడించాడు. కాగా 2010లో ఎడెన్బర్గ్లో కాంస్య పథకం సొంతం చేసుకున్న జయంత తాలూక్దార్ చివరిసారిగా ఈ పథకం సాధించిన పురుష రికర్వ్ ఆర్చర్. అంతకుముందు దుబాయ్లో జరిగిన 2007 ఎడిషన్లో మహిళల వ్యక్తిగత టైటిల్ను గెలుచుకుని ప్రపంచకప్ ఫైనల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా డోలా బెనర్జీ నిలిచారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ ఆసియా కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. వన్డే టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్ కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్

తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కాగా మహిళల T20 ఆసియా కప్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్న భారత జట్టును రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్లు అభినందించారు. క్రీడాకారిణులు అద్భుతంగా రాణించి టైటిల్ను సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్టపతి కొనియాడారు. దేశ యువతకు స్పూర్తిదాయకమైన ఈ జట్టు భవిష్యత్తులో మరిన్ని అధ్యాయాలను లిఖిస్తుందని రాష్టపతి విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన జట్టు కృషి, ప్రతిభ దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టాయని ఉపరాష్టపతి పేర్కొంటూ క్రీడాకారుల భవిష్యత్ ప్రయత్నాలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పథకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఎస్, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతున్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి వినాయకుడి ఆలయాల గురించి అనమాట, మరి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి ఆలయాల గురించి. అండ్ అలాగే చెప్పాలి అంటే రణతంభోర్, రాజస్థాన్లోని రణతంభోర్ ఈ కోట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది అనమాట. యాక్చువల్గా మనకి ఇక్కడ వినాయకుడు త్రినేత్రుడుగా కనిపిస్తాడు. త్రినేత్ర అంటే మూడు కన్నులు. శివుడికి మూడో కన్ను ఉన్నట్లే ఇక్కడ గణపయ్య కూడా మూడు నేత్రాలతో దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. అండ్ అలాగే ఇంకొక ఆలయం గురించి చెప్పాలి అంటే మహారాష్ట్రలోని మోర్గావ్లో ఉంది అష్ట వినాయక క్షేత్రాల్లో ఒకటైన మయూరేశ్వర్ ఆలయం. సో మయూరేశ్వర్ అన్న పేరుతోనే నెమలి అని అర్థమవుతుంది కదా. సో పురాణ కథనం ప్రకారం ఏంటి అంటే గణపయ్య నెమలిని వాహనంగా చేసుకొని ఒక అసురుడిని, సింధురాసురుడు అనేటువంటి రాక్షసుడిని వధించాడు అనేటువంటి కథ అయితే ప్రాచుర్యంలో ఉంది. సో అందుకని ఇక్కడ వినాయకుడు నెమలిపై మనకి దర్శనమిస్తాడనమాట. సో మనం ఫస్ట్ అయితే సినిమా కబుర్లలో ఎలా అయితే మాట్లాడుకున్నామో, సో వినాయకుడు అంటే ఆయన ఒక్కరే కాదు, ఆయన ఫ్యామిలీ అంతా అని కూడా అనుకున్నాం కదా. సో అలా మరి వాళ్ళ నాన్నకి ఉన్నటువంటి మూడు కన్నులు ఈయనకే ఉండి ఒకచోట కనిపిస్తే, అలాగే ఆయన తమ్ముడైనటువంటి కుమారస్వామి వాహనంపై ఇంకొక చోట మనకి కనిపిస్తారనమాట. సో ఇలాగా వివిధ ప్రాంతాల్లో వినాయకుడు వివిధ విధాలుగా మనకు దర్శనమిస్తూ భక్తులను అలా రక్షిస్తూ ఉంటాడనమాట. మరి ఇంకా ఇలాంటి ఎన్నో ఆలయాలు అయితే ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం లక్ష్యం ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

మీకు తెలుసా, ప్రోగ్రాంలో మనమైతున్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం వినాయకుడి ఆలయాల గురించి అనమాట. అలాగే అహ్మదానగర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి సిద్ధటెక్ సిద్ధి వినాయక ఆలయం గురించి కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ఈ ఆలయం కూడా అష్ట వినాయక క్షేత్రాల్లో ఒకటిగా ప్రాముఖ్యం పొందింది. అండ్ ఇక్కడ వినాయకుని తొండం కుడివైపుకి తిరిగి ఉంటుందన్నమాట. యాక్చువల్గా వినాయకుడి తొండం ఎటు తిరిగి ఉండాలి, ఎటు తిరిగి ఉన్నటువంటి వినాయకుడిని పూజించడం శ్రేయస్కరం అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుంటుంటాం. చాలా మందికి మనకి డౌట్స్ కూడా ఉంటుంటాయి కదా. సో యాక్చువల్గా ఏంటంటే, వినాయకుడి తొండం కనుక లెఫ్ట్ సైడ్ తిరిగి ఉంటే ఆయనని మనం సింపుల్గా పూజ చేసినా పర్వాలేదన్నమాట. బట్ అదే తొండం కనుక కుడివైపునకు తిరిగి ఉంటే ఆయన చాలా పవర్ఫుల్ అండ్ ఆయనకి పూజలు అనేవి చాలా నిష్ట నియమంతో చేయాలన్నమాట. ప్రసాదాలు పెట్టాలి ఇవన్నీ కూడా. సో అందుకనే మనకి గుళ్ళల్లో కనిపించేటువంటి వినాయకుడు కుడివైపు తొండంతో మనకి కనిపిస్తారనమాట. మరి ఇంట్లో మనం పూజ చేసుకోవాలంటే ఎడమవైపు తొండం ఉన్నటువంటి వినాయకుడు అయితే మంచిది అని చెప్పి కొన్ని పురాణాల ప్రకారం మనకి

తెలుస్తూ ఉంటుంది. అండ్ అలాగే మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అహ్మదానగర్లో ఉన్నటువంటి ఆలయం గురించి మాట్లాడుకోవాలి అంటే, ఇక్కడ వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడం కొంచెం కష్టమేనని అనుకుంటారు, కానీ ఒక్కసారి కనుక ఆయన అనుగ్రహం మనకి ఉంటే కనుక అద్భుతమైనటువంటి సిద్ధులు లభిస్తాయని నమ్ముతారు. అలాగే విష్ణుమూర్తి మధుకైటభులను వంటి రాక్షసులను సంహరించే ముందు ఇక్కడే గణపతిని పూజించి శక్తి పొందారు అనేటువంటి ఒక ఆలయ కథనం కూడా ఉంది. అలాగే చెప్పాలి అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి రణథంబోర్ ఆలయమే అయినా, అలాగే మనకి చాలా చోట్ల ఆలయం పేర్లు అనేది ఎలా ఉంటుందండి, అంటే సపోజ్ ఆ క్షేత్రం పేరు ఎలా వస్తుందంటే, ఇందాక మనం చెప్పినట్టు కాణిపాకం అంటే కొబ్బరికాయలు కొట్టినటువంటి ఆ స్థలం వల్ల ఆ పేరు వచ్చిందని చెప్పుకున్నాం. అలాగే మయూరేశ్వర్ నెమలిపై ఉంటాడు కాబట్టి వినాయకుడు అక్కడ మయూరేశ్వరం వచ్చింది, ఇలా మాట్లాడుకుంటున్నాం కదా. కానీ ఒక చోట భక్తుడి పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి గణపయ్య కూడా ఉన్నాడు. అదే మహారాష్ట్రలో పాలి ప్రాంతంలో ఉన్నటువంటి బల్లాలేశ్వర్ ఆలయం. ఈ ఆలయం కూడా అష్ట వినాయక క్షేత్రాల్లో ఒకటి. అండ్ ఇక్కడ ఆలయం అనుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఏ వినాయకుడి ఆలయం కూడా భక్తుని పేరుపై లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆలయం భక్తుని భక్తికి గుర్తుగా గణపయ్యకు ఈ పేరు బల్లాలేశ్వర్ అనేటువంటి ఆ భక్తుని పేరుతో ఈ ఆలయం అయితే మనకి కనిపిస్తుంది అన్నమాట. సో ఈ ఇంతే కాకుండా ఇంకా చెప్పాలి అంటే తమిళనాడులో ఉన్నటువంటి శివగంగయ్య ఆలయం. సో ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి గుహాలయం అని చెప్పచ్చు. ఇక్కడ వినాయక విగ్రహం 6 అడుగుల ఎత్తుంటుంది, అలాగే 2 చేతులతోనే ఇక్కడ మనకి స్వామి దర్శనమిస్తారు. సాధారణంగా వినాయకుడు మనకి 4 చేతులతో కనిపిస్తారు కదా, సో ఇలా 2 చేతులతోనే కనిపిస్తూ మనకి కల్పవృక్షంలాగా కోరిన కోరికలు తీరుస్తారు కాబట్టి ఈయన్ని కర్పగ వినాయకర్ అని అంటారనమాట. సో అది మరి సంగతి. మరి ఇలాంటి ఆలయాల గురించి అన్నీ మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యేదైతే ఒకటే కదా, రూపాలు వేరైనా కథలు వేరైనా ప్రాంతాలు వేరైనా కానీ భక్తి మాత్రం ఒకటే. అండ్ సో అలా అదనమాట సంగతి. అండ్ ఇంకా మనకి ఒక్కొక్క ఊర్లో బొజ్జగణపయ్య ఒక్కో రూపంలో భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. సో ఎక్కడ ఉన్నా సరే మరి ఆయన అనుగ్రహమే మనకి ఇంపార్టెంట్ కాబట్టి, సో ఇలాంటి ఆలయాలు కుదిరినప్పుడు సందర్శించడం అనేది చాలా ఉత్తమం అనమాట. అండ్ ఇది వాళ్ళకి మనం మీకు తెలుసా. నెక్స్ట్ ధీరా ప్రోగ్రామ్లో కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తాన్బి. రాష్ట ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో విఘ్నేశ్వరునికి భక్తి శ్రద్దలతో ముఖ్యమంత్రి ఈరోజు పూజలు నిర్వహించారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా అనకాపల్లి మండలం సిరసపల్లిలో చింతామణి దత్తక్షేత్రంలో 16,000 మొక్కలతో వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా వినాయక ప్రతిమతో పాటు పరిసర ప్రాంతాలను మొక్కలతో అలంకరించారు. 60,000 మొక్కలతో ఏర్పాటు చేసిన మండపం ప్రతిమను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఈ ఉదయం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళల ఆసియాకప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ కావడంతో 72 పరుగులతో భారత్ గెలుపొందింది. భారత జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు నగరాభివృద్దికి 234 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరయ్యాయని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సర్వేపల్లి కాల్వకట్టు ప్రాంతాన్ని ఆయన ఈరోజు పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ 234 కోట్ల రూపాయలతో నగరంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తున్నామని అన్నారు. అంతేకాకుండా భూగర్భ డ్రైనేజ్ పనులకు 250 కోట్ల రూపాయల అదనపు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఈరోజు సాయంకాలం అంకురార్పణ జరగనుంది. రేపు సాయంత్రం 6:21 నుంచి 6:35 మధ్య మీనాలగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ధ్వజారోహణం అనంతరం రాష్ట ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రేపు రాత్రి 9 గంటలకు పెద్దశేషవాహనంపై ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారు ఊరేగనున్నారు. నేటి నుంచి అన్ని ఆర్జిత సేవలు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వినాయక చవితి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా భక్తశ్రద్దలతో జరుగుతున్నాయి. లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు పాలకమండలి సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము ధీరా ప్రోగ్రామ్ లోకి. సో మరి గణపయ్య అంటే మనందరికి ఇప్పుడే తెలుసు, మాట్లాడుకుంటున్నాం కదా ఆయన గురించి. మరి శివపార్వతుల ముద్దుల తనయుడు, కుమారస్వామికి అన్న. కానీ ఆయన కుటుంబం గురించి ఇంకా తెలుసుకోవాలంటే, సో హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని పురాణాల్లో గణపయ్య కుటుంబం గురించి ఒకే కథ అన్ని పురాణాల్లో ఒకే విధంగా వినిపించదు. కొన్ని సాంప్రదాయాల్లో ఆయనకి భార్యలు ఉన్నారంటే మరికొన్ని సాంప్రదాయాల్లో ఆయనను బ్రహ్మచారిగా భావిస్తారు. అయితే కొన్ని పురాణ ప్రాంతీయ సాంప్రదాయాల్లో గణేశునికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారని చెబుతారు. సిద్ధి అంటే సాధన ద్వారా పొందేటువంటి విజయం, సాధించడం. అలాగే బుద్ధి అంటే జ్ఞానం, వివేకం. అందుకే గణపయ్యతో వీరి అనుబంధాన్ని ఒక అందమైన తాత్విక భాగంగా చూడొచ్చు. బుద్ధితో ఆలోచించి కృషి చేయాలి, సిద్ధిని పొందాలి. గణేశుడిని బుద్ధికి సిద్ధికి అధిపతిగా భావించడం వల్ల బుద్ధి అనేటువంటి భావన ఆయనతో సహజంగా అనుసంధానం అయి ఉంటుంది. అలాగే సిద్ధి అంటే విజయ సాధన కాబట్టి విఘ్నాలను తొలగించేటువంటి గణపయ్యతో మనకి ఆ సిద్ధి లభిస్తుంది అని చెప్తుంటారు. సో ఇంకా మరిన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం, తెలుసుకుందాం మన ధీరా ప్రోగ్రాంలో. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీరా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాము.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. హిందీ భాషా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని, తద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రాధాన్యత మరింత బలపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ది చెందుతున్న దేశాల మధ్య సహకారం, సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, విభిన్న దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. ఏకాభిప్రాయ సాధనకు భారత్ ఒక వేదికగా ఎదిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏకపక్ష యుద్దాల్ని ఖండిస్తూ బ్రిక్స్ ఉమ్మడి డిక్లరేషన్ చేయడం చారిత్రాత్మకమని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి. విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరులోని కాణిపాకం తదితర జిల్లాల్లో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి తొలి పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఆలయాలు, మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మెక్సికో దేశంలోని సాల్టిలిల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన భారత ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో జపాన్కు చెందిన జున్యా నకనిపిన్ని ధీరజ్ ఓడించి స్వర్ణ పతకం సాధించారని తెలిపారు. విజయవాడకు చెందిన ధీరజ్ చిన్న వయసులోనే ఆర్చరీలో ప్రస్థానం ప్రారంభించి అంకితభావం, ఖచ్చితత్వం, పట్టుదలతో ప్రపంచ స్థాయికి ఎదిగారని తెలిపారు. ఈ విజయం భారత ఆర్చరీలో ఒక మైలురాయిగా నిలిచిందని, భారత క్రీడాకారుల ప్రతిభకు, క్రమశిక్షణకు, సంకల్పానికి ఇది నిరసనమని పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు నగరంలో మౌలిక వసతుల అభివృద్దికి

0: 234 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలోని సర్వేపల్లి కాల్వకట్ట ప్రాంతాన్ని మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సర్వేపల్లి కాల్వకట్టపై నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన ఇంటి పట్టాలను అందజేస్తామని మంత్రి నారాయణ పేర్కొంటూ,
1: నెల్లూరులో సర్వేపల్లి కాలువకట్ట 1225 మందికి పట్టాలు కేబినెట్ అప్రూవ్ చేసింది. ఈ నెల 20వ తేదీ పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. ఇదే విధంగా జాఫర్ కెనాల్ సర్వే జరుగుతుంది. ఆ కెనాల్ కూడా ఏదైతే అద్దులు ఉన్నాయో అక్కడ నుంచి 27.2 మీటర్స్ రూల్స్ ప్రకారం వీలైనంత తొందరలో వాళ్ళకు కూడా పట్టాలు వస్తాయి. ఇలా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మాట తప్పని
0: ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్ 2026 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్స్పోను హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో పరిశ్రమల ఏర్పాటుకు 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 175 సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, 19 పరిశ్రమలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరో 138 నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో ఆలయంలోని యాగశాలలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఈ క్రతువును నిర్వహిస్తారు. రేపు సాయంత్రం 6:21-6:35 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం రాష్ట ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్పిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్బంగా రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సర్వదర్శనం దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. భారతదేశ అధికార భాషగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలుపరిచిన ఈరోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఏటా ఈరోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషా ప్రాముఖ్యాన్ని తెలియజేయడం, హిందీని అంతర్జాతీయ భాషగా ప్రదర్శించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. 1963 సంవత్సరంలో రూపొందించిన అధికార భాషా చట్టం ప్రకారం 1965 నుంచి హిందీ ఆంగ్ల భాషలు అధికార భాషలుగా కొనసాగుతున్నాయి. భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ఏకతాటిపై ఉంచడంలో హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది. దేశంలోని మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాలింతలు, చిన్నారులకు సకాలంలో అవసరమైన పోషకాహార పదార్థాలు అందుతున్నాయని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన లబ్ధిదారురాలు సేతు అఖిలాండేశ్వరి తెలియజేస్తూ,
2: మేము అంగన్వాడి కేంద్రం నుంచి నెలకి గుడ్లు, పాలు, పప్పు, ఆయిల్, రైస్, బాల సంజీవన్ కిట్ 2 విడుదలుగా ఇస్తారు. మాకు నెలకి ప్రతి నెల అందిస్తారు. నేను బాలింత తల్లిని. నేను గర్భిణీగా ఉన్నప్పుడు ప్రతి నెల మాకు అన్ని అందించేవాళ్ళు. ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అంగన్వాడి టీచర్ హెల్త్ చెకప్స్ చేయించేవాళ్ళు. ఏఎన్ఎం మేడం చేత నేను డెలివరీ సమయంలో ఉన్నప్పుడు ఐరన్ లోపం ఏం లేకుండా ఏఎన్ఎం మేడం చేత అంగన్వాడి టీచర్ మాకు హెల్త్ చెకప్స్ అన్ని చేయించేవాళ్ళు. అలాగే నాకు డెలివరీ సమయంలో హెల్ప్ఫుల్ గా ఉన్నారు అందరూ.
0: రాష్ట్రంలోని వైద్య, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవాస భారతీయుల కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ప్రైవేటు, నాన్ మైనారిటీ, మైనారిటీ వైద్య, దంత కళాశాలలు, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో సీట్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సంబంధిత ధృవీకరణ పత్రాలను ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి

తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన

కళాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. హిందీ భాషా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: అరే రే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
5: దానికంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
4: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్కమ్ బ్యాక్ టు ధీరా. అండ్ ధీరా ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి గణపయ్య ఫ్యామిలీ గురించి అనమాట. సో కొన్ని పురాణ కథనాల ప్రకారం, కొన్ని సాంప్రదాయాల్లో వినాయకుడికి సిద్ధి బుద్ధి అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్తారు అని అన్నాను. సిద్ధి అంటే సాధన ద్వారా పొందినటువంటి విజయం, అలాగే బుద్ధి అంటే జ్ఞానం వివేకం. అంతేకాదు కొన్ని సాంప్రదాయాల్లో గణేశునికి ఇద్దరు కుమారులు ఉన్నారని కూడా చెప్తారన్నమాట. సో వారు ఎవరు అంటే శుభుడు లాభుడు. శుభం అంటే మంగళం శ్రేయస్సు అనే అర్థం, అలాగే లాభం అంటే ప్రయోజనం, అభివృద్ధి, సంపద లేదా మంచి ఫలితం అని.

అర్థం అనమాట. అంటే జ్ఞానం సాధన అంటే సిద్ధి బుద్ధి ఉంటే మంచి ఫలితం శ్రేయస్సు అంటే శుభలాభాలు చేకూరుతాయి అనేటువంటి అందమైన భావాన్ని మన గణపయ్య మనకి చెప్తున్నారనమాట. అండ్ మరి వీరిని ఎలా ఆరాధించాలి అంటే సిద్ధి బుద్ధికి తప్పనిసరిగా విడిగా ప్రత్యేక పూజలు చేయాలి అనేటువంటి ఎలాంటి శాస్త్రాచారం అయితే లేదు. సాధారణంగా గణేశుడి పూజలోనే వీరిని స్మరిస్తారు. అలాగే మనలో బుద్ధి పెరగాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రారంభించిన మంచి పనులన్నీ పూర్తి చేసేటువంటి పట్టుదల రావాలి, అన్ని సిద్ధించాలి అనేటువంటి సంకల్పంతో మనం కూడా మరి ఈరోజు పూజనైతే చేసేస్తున్నాం కదా. అయితే మరి ఇవన్నీ అంటే వినాయకుడు, అలాగే సిద్ధి బుద్ధి, అలాగే శుభలాభాలు, సో వీరందరూ కూడా కేవలం పురాణ పాత్రలు మాత్రమే కాదండి, మన నిత్య జీవితంలో ఒక మనిషి సాధించాల్సినటువంటి పరిపూర్ణమైన ఎదుగుదలకు, జీవన విలువలకు, విజయ సూత్రాలకు వీరందరూ అద్భుతమైన ప్రతీకలు అని చెప్పచ్చు. వినాయకుడిని తీసుకుంటే వినాయకుడు బుద్ధికి, విచక్షణ జ్ఞానానికి అధిపతి. ఏ పనైనా మొదలు పెట్టే ముందు మనకు కావాల్సింది స్థిరమైన బుద్ధి, సరైన ఆలోచన. వినాయకుడు జ్ఞానానికి అధిపతి కాబట్టి మన జీవితంలో వచ్చేటువంటి ఆటంకాలను ఎదుర్కోవడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన నాయకత్వ తత్వం మనకి ఎంతో అవసరం. అలాగే మరి మిగిలిన వాళ్ళందరూ మనకి ఎలా అవసరం, వాళ్ళు మనకి చెప్పేటువంటి తత్వం ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలంటే వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నిన్ను చూడాలని ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఎస్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతున్నాం. మరి సిద్ధి బుద్ధి మనకు ఏ విధమైనటువంటి తత్వాన్ని బోధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. సో సిద్ధి బుద్ధి, సో వీరిని రిద్ధి సిద్ధి అని కూడా అంటూ ఉంటారు అన్నమాట కొన్ని సాంప్రదాయాలు. సో బుద్ధి లేదా రిద్ధి అంటే మనకి ఉండేటువంటి భౌతికమైనటువంటి సంపద, ఆరోగ్యం, అలాగే ఎదుగుదల, సమాజంలో గౌరవంగా బ్రతకడానికి, కుటుంబ బాధ్యతలు నెరవేర్చడానికి ఆర్థిక స్థిరత్వం అనేది అవసరం. అయితే వినాయకుడితో కూడినటువంటి రిద్ధి మనకు లభిస్తే ఆ సంపద తప్పుడు మార్గాల్లో కాకుండా ధర్మబద్ధమైనటువంటి మార్గాల్లో మనకి లభిస్తుంది. సో అదే మనకి లభించేటువంటి అభివృద్ధి, ఐశ్వర్యం. అలాగే సిద్ధి అంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం, సక్సెస్ చేయడం, అచీవ్ చేయడం. అయితే కేవలం ఆలోచన ఉంటే సరిపోదు కదా, వాటిని విజయవంతంగా పూర్తి చేసేటువంటి పట్టుదల, నైపుణ్యం కావాలి. విద్యార్థులకు చదువులో, అలాగే ఉద్యోగులకు కెరీర్లో, సాధకులకు ఆధ్యాత్మికతలో లక్ష్య సాధనను సిద్ధి సూచిస్తుంది. అంటే సిద్ధి అంటే కార్యసిద్ధే కాదు, ఆధ్యాత్మిక శక్తి అని కూడా అర్థం వస్తుంది. మరి అలాగే వినాయకుని పుత్రులైనటువంటి శుభలాభాలు మనకు ఏ విధమైనటువంటి తత్వాన్ని బోధిస్తున్నారు, ఆ విషయాన్ని కూడా మనమైతే తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే వినద్రవుతండి. ప్రతి మీ అందరి కోసం మురుగరాజు ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది ఉదిత్ నారాయణ గారి వాయిస్లో.

బుద్ధి సిద్ధి కలయిక వల్లనే శుభలాభాలు మన జీవితంలో ఉంటారు. అంటే మన జీవితంలో జ్ఞానం, శ్రమ ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి

అలం వస్తే నడిచి వచ్చేటువంటి పిల్లలు పుడతారంటారు, చూసారా? అలా మనకి కలిసి రావాలి అంటే మనం ఎప్పుడు కూడా మంచి పనులు చేయాలి. మనం చేసేటువంటి ప్రతి పని సమాజానికి, మన కుటుంబానికి శుభాన్ని చేకూర్చేదిగా ఉండాలి. చెడు మార్గంలో ఎంత సంపాదించినా అక్కడ శుభం ఉండదు కదా. అలాగే వ్యాపారంలో లాభం మాత్రమే కాదు, జీవితంలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా లాభమే. మన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడాన్ని ఈ లాభ్ అనేది సూచిస్తారనమాట. సో మరి చూశారు కదా, అండ్ తెలుసుకున్నాం కూడా మనం వినాయక స్వామి సంపూర్ణ కుటుంబం వెనుక ఎంతటి గొప్ప జీవిత సత్యం దాగుందో మనం అయితే తెలుసుకున్నాం కదా. మన జీవితంలో డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు, వినాయకుడి లాంటి వివేకం ఉండాలి, సిద్ధి బుద్ధిలాగా సమృద్ధిగా విజయ సంకల్పం ఉన్నప్పుడే మన ఇంట్లోకి శుభ లాభాలు నడుచుకుంటూ వస్తాయి. మనం సంపాదించేటువంటి లాభం ఎప్పుడు కూడా శుభప్రదమైనటువంటి మార్గంలో ఉండాలనేది గణపయ్య కుటుంబం మనకు నేర్పేటువంటి అసలు సిసలైన పాఠం. సో ఈరోజు నుంచి మనం కూడా కేవలం వినాయకుడిని ప్రార్థించేటప్పుడు మన కష్టాలను తొలగించాలని మాత్రమే కాకుండా ఆ కష్టాలను ఎదుర్కొనేటువంటి బుద్ధిని, సాధించే సిద్ధిని ప్రసాదించమని ఆబొజ్జ గణపయ్యను వేడుకుందాం. సో ఇది వాళ్ళకి మన ధీర ప్రోగ్రామ్ అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు,
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

2 గంటల 32 నిమిషాలు అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి. సో మరి వినాయక చవితి స్పెషల్ సందడి సందడి అయితే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా మంచి మంచి క్వశ్చన్స్ మీకోసం అయితే రెడీ చేశారనమాట. అండ్ మరి చూసేద్దాం మరి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మన లిజినెస్ ఎంత పర్ఫెక్ట్ గా పంపిస్తారు అనేది. ముందుగా అయితే శ్రోతలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ, మరి ఇందాక మన షో స్టార్టింగ్ నుంచి మనం వినాయకుడి గురించి ఒక్కటే కాకుండా ఆయన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈయన ఫ్యామిలీలో ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు ఆయనకు వాహనం అయినటువంటి మూషికం అనమాట ఎలుక. అయితే ఈ వినాయక స్వామి యొక్క వాహనమైనటువంటి ఎలుక అసలు పేరు ఏంటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. వినాయకుని వాహనమైనటువంటి ఎలుక, మనం మూషికం అంటాం, మూషిక రాజు అని అంటారు, కానీ ఆయన అసలు పేరు వేరే ఉందన్నమాట. సో మరి ఇంతకీ ఆ మూషికానికి ఉన్నటువంటి అసలు పేరు ఏమిటి? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. ఒక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ మళ్ళీ మళ్ళీ, ఇది రాని రోజు.

0: మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి వినాయకుని వాహనమైనటువంటి ఎలుక మూషికానికి ఉన్నటువంటి అసలు పేరు ఏమిటి అని అడిగాను. అండ్ చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అంటూ పంపించారు, బట్ మీ పేరైతే పంపించలేదండి. ఓకే, అలాగే అందరికీ శుభ మధ్యాహ్నం, అలాగే పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. గౌతమ్ చౌడేపల్లి అన్నమయ్య జిల్లా నుంచి. ఓకే, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు పంపించారు. అలాగే నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యదోజి సక్కుబాయ్ గారు బాగున్నారా మేడం అంటూ పంపించారనమాట. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు. అలాగే ధర్మారావు గారు ఛత్తీస్గఢ్ నుంచి అందరికీ పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. అలాగే దేవసేన తిరుపతి నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మురళీ గారు హాయ్ అంటూ పంపించారు, హలో అండి. అలాగే పెడన జోగనంద్రావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ పంపించారు ఆన్సర్, కానీ కాదండి, మరొక్కసారి చెక్ చేసుకోండి ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే చంద్రమోహన్ రెడ్డి లేఖన నిర్మల ధ్రువ ధర్మవరం సత్యసాయి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కలమంద్రపాడు నుండి ఖాసీ మూతుజావలి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గోపి గారు గుంటూరు నుంచి పంపించారనమాట. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా భార్గవ రెడ్డి బెంగళూరు నుంచి పంపించారు, కానీ కాదండి. అలాగే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు అంటున్నారు, నో ప్రాబ్లం అండి. నజీర్ అండ్ నజరీన్ ఫ్యామిలీ నూర్జహాన్ గారు, సారీ, కర్నూలు నుంచి పంపించారు. ఓకే, అలాగే వెంకటరమణ అల్లపర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహీంపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి కౌస్తుభ గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కొంకల నుండి రాఘవ లహరి తులసి రాఘవేంద్ర జగద్గురు అరవింద, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమన్పాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఓకే, సో టీచర్స్ డే తర్వాత ఇప్పుడు అంటున్నారు, మధ్యలో వచ్చాను నేను, మీరు మిస్ అయ్యారు షో, నో ప్రాబ్లం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డేనియల్ గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి, సూపర్. అలాగే నాగన్న పలమరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయి మెసేజెస్ అయితే చూసేద్దాం.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి FM 101.3.

ఎస్, ఇంకా ఉన్నాయన్నమాట లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. రామన్నకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుండి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా జయన్ నగర్ పండుగ శుభాకాంక్ష తెలియజేస్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ శుభం మధ్యాహ్నం అంటూ, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి నుంచి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, సో ఆకాశవాణి అధికారులందరికీ, ఆర్జేలందరికీ, వార్తా విభాగం వారికి, శ్రోతలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ ఆన్సర్ పంపించారు. బట్ కాదండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి దామర్ల చిన్న మస్తానరావు, పెద్ద మస్తానరావు గారు పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అలాగే కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ అలాగే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ్ రైట్ ఆన్సర్. అలాగే కేదార్ వి

వెంకటేష్ రాజన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు పంపించారు ఆన్సర్, కానీ కాదండి. సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లె టౌన్ అన్నమయ్య నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, గౌతమ్ చౌడేపల్లి అన్నమయ్య జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నాగరాజ్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేయండి అంటూ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే శ్రీనివాస్ గారు గన్నవరం తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. అలాగే రాజేష్ గారు నెల్లూరు నుంచి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భావాజీ, రిషి, రియాన్, సో వీరందరికీ అనమాట. అండ్ అలాగే మురిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు అలాగే గంగా భవాని గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డిపల్లి నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు నంద్యాల నుంచి పంపించారు. అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి నుంచి రైట్ ఆన్సర్. అలాగే వనపర్తి నుంచి ఓకే. అండ్ అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి సో పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే విజయలక్ష్మి గారు తిరుమల నుంచి కరెక్ట్ ఆన్సర్ ఓకే సారీ విషెస్ అయితే తెలియజేస్తున్నారు. అలాగే రాజా గారు ఏలూరు నుంచి పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. అండ్ శివ, లిఖిత, శరణ్య, దర్శి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. వినాయకుని వాహనం అయినటువంటి ఎలుకని మనం మామూలుగా మూషికం, మూషిక వాహన అని పిలుస్తాం కదా. వినాయకుడిని మనం మూషిక వాహనుడని, మూషిక అయితే ఈయన ఈ మూషికానికి అసలు పేరు, అసలు ఈ పురాణం అయితే వేరే ఉందన్నమాట. సో వినాయకుని వినాయక పురాణం ప్రకారం ఎలుక మొదట ఒక సాధారణ జంతువు కాదనమాట. ఇంద్రసభలో క్రౌంచుడు అనేటువంటి ఒక అందమైన గంధర్వుడు, దేవతా గాయకుడు ఉండేవారనమాట. ఒకసారి ప్రవాదవశాత్తు ఆయన ఒక మహర్షి కాలనీ తొక్కాడు. సో దానికి ఆగ్రహించినటువంటి మహర్షి క్రౌంచుడిని ఒక భారీ ఎలుకగా మారిపోమని శపించాడు. సో శాపం వల్ల క్రౌంచుడు కొండంత పరిమాణం ఉన్నటువంటి ఒక భయంకరమైన రాక్షస ఎలుకగా మారి భూలోకంలో అడవులను, పంటలను నాశనం చేస్తూ, మునుల ఆశ్రమాలను కూల్చేస్తూ విపరీతమైనటువంటి భూభత్సం అయితే సృష్టించసాగాడు. అలా ఒకసారి ఆ రాక్షసి ఎలుక పరాశర మహర్షి ఆశ్రమంపై దాడి చేసినప్పుడు అక్కడే ఉన్నటువంటి బాల వినాయకుడు తన పాశాన్ని ఉపయోగించి ఆ భారీ ఎలుకను బంధించి దాని అహాన్ని అణిచివేశాడనమాట. సో తన తప్పు తెలుసుకున్నటువంటి క్రౌంచుడు వినాయకుడిని క్షమించమని వేడుకొని ఎల్లప్పుడూ ఆయన సేవలోనే ఉంటానని ప్రార్థించాడు. అప్పుడు వినాయకుడు కరుణించి అతన్ని తన వాహనంగా మార్చుకున్నాడు. అయితే స్వామివారి భారీ బరువుకు ఆ ఎలుక నలిగిపోకుండా ఉండేలా తన లీలతో అనుగ్రహించాడనమాట. అలా ఆ గంధర్వుడు క్రౌంచుడుగా మారి, అండ్ అలా ఆ తర్వాత శాప విమోచనం అయిన తర్వాత అనింద్య అనే దివ్య వాహనంగా మారిపోయాడు. సో అనింద్య అంటే అర్థం కూడా ఉంది. అనింద్యుడు అంటే అది సంస్కృత పదం అనమాట, అంటే చాలా పవిత్రమైన, అందమైన అని అర్థం అనమాట. అలాగే నిందలు లేనివాడు, దోషాలు లేనివాడు, పరిపూర్ణమైనటువంటి వాడు, పవిత్రత కలిగిన వాడు అని అర్థం అనమాట. సో ఎప్పుడైతే ఆ గంధర్వుడు తన తప్పు తెలుసుకొని వినాయకుని పాదాలను ఆశ్రయించాడో అతనిలోని లోపాలన్నీ కూడా తొలగిపోయి అతడు పవిత్రుడిగా మారిపోయాడనమాట. సో అతన్ని వినాయకుడు తన వాహనంగా స్వీకరించిన తక్షణం అతని దోషాలన్నీ తొలగిపోయాయి. సో అలాగే మనం కూడా, అంటే మనం తెలిసి కొన్ని తెలియకుండా తప్పులు చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తుంటాం కదా. సో అలాంటప్పుడు వినాయకుని

మనను వేడితే ఆ స్వామి అనుగ్రహంతో మనలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మనం కూడా అలాగే పవిత్రంగా మారిపోతాం అనేటువంటి ఒక అర్థాన్ని ఇస్తూ ఈ ఎలుక గురించి చెప్పుకుంటారు పురాణాల ప్రకారం.

ఎస్, మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉందన్నమాట. మరి గణేశుణ్ణి ఏకదంతుడు అని స్తుతిస్తాం కదా, అయితే మరి ఆయనకు ఒక దంతం ఎలా పోయింది అనేది ఏ పురాణంలో కనిపిస్తుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, కొంచెం టఫే కానీ తెలుసుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుందని కొంచెం టఫ్ క్వశ్చన్సే అడుగుతున్నాను అనమాట. సో మరి ఒకసారి రిపీట్ చేస్తున్నాను, గణేశుడిని ఏకదంతుడు అని స్తుతిస్తాం కదా, మరి ఆయనకు ఒక దంతం ఎలా పోయింది అనేది ఏ పురాణంలో మనకి కనిపిస్తుంది? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక సూపర్ సాంగ్ అయితే వింటూ

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని, తద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రాధాన్యత మరింత బలపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏకపక్ష యుద్దాన్ని ఖండిస్తూ బ్రిక్స్ ఉమ్మడి డిక్లరేషన్ చేయడం చారిత్రాత్మకమని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఆయన రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మెక్సికో దేశంలోని సాల్ట్ లీల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన భారత ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర్కు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో జపాన్కు చెందిన జున్యా నకనిప్పిని ధీరజ్ ఓడించి స్వర్ణ పతకం సాధించారని తెలిపారు. రాష్టంలోని వైద్య, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవాస భారతీయుల కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ప్రైవేట్ నాన్ మైనారిటీ, మైనారిటీ వైద్య, దంత కళాశాలలు, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో సీట్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సంబంధిత ధృవీకరణ పత్రాలను ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. భారతదేశ అధికార భాషగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలుపరిచిన ఈ రోజును హిందీ భాష దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఏటా ఈ రోజును హిందీ భాష దినోత్సవంగా నిర్వహిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో ఆలయంలోని యుగశాలలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఈ క్రతువును నిర్వహిస్తారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఎస్, మరి మన సందడే సందడిలో నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. రాజోల్ నుంచి బోరెల్లి జయన్న గారు పండుగ శుభాకాంక్షలు అయితే పంపించేస్తున్నారు. అండ్ అలాగే కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ అలాగే శివ లిఖిత శరణ్య దర్శి పండుగ శుభాకాంక్షలు పంపిస్తున్నారు. అండ్ అలాగే నరేష్ మెర్సి విజయ మహబూబ్ నగర్ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పేడన్న జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు ఓకే ఆన్సర్. అలాగే సాయి శిరీష గారు తిరుపతి నుంచి తెలియడం లేదు అంటున్నారు, నో ప్రాబ్లం. కనకారావు గారు పేడన్న నుంచి పంపించారు. ఓకే. కానూరు నుంచి తాతారావు గారు అలాగే పద్మ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే దస్తగిరి సంధ్య పొదరూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప రెబ్బన కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు ఆన్సర్. అండ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి గోనెగొండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు పంపించారు ఆన్సర్. అలాగే మురపాలి పంతాడి శ్రీనివాసరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై.

0: నుంచి అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి గారు కందిగాయపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహీంపురం నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇంకా కొంకల గ్రామం నుండి రాఘవ లహరి తులసి రాఘవేంద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్ ఓకే. అలాగే గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ ఇంకా డాక్టర్ మాధవ స్వామి గారు కుదుమూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లె టౌన్ నుంచి ఓకే సూపర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే జయన్ నగర్ గద్వాల్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు కౌస్తుభ గారు ఆత్మకూరు నంద్యాల నుంచి. అండ్ ఇంకా సాయి భవజ వల్లి రిషి క్రాంత్ రియాన్ గౌరవ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గురుస్వామి నాయుడు గారు రొంబచర్ల నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. అండ్ అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే సూపర్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాము షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

సందడి సందడిలో మనమైతే ఉన్నామండి. ఇంకా చూసేద్దాం ఆన్సర్స్ అయితే. నాగన్న పల్లమరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాన గారు ఉమ్మడి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డ మంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి పంపించారు. ఓకే. అండ్ ముసాపేట్ నుంచి నరేష్ మెర్సీ విజయ్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మొరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు అలాగే గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే. అండ్ ఇంకా సో వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి రైట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం. మరి వినాయకుడిని మనం ఏకదంతుడు అని స్తుతిస్తాం కదా, మరి ఆయనకి ఒక దంతం ఎలా పోయింది అనేటువంటి కథ ఏ పురాణంలో కనిపిస్తుంది అని అడిగాను. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొత్తం వినాయకుడు తన దంతాన్ని ఎలా కోల్పోయాడు, ఎలా ఏకదంతుడుగా మారాడు అనేటువంటి వృత్తాంతాన్ని మొత్తం 3 పురాణాల్లో మనకి వివిధ కథల రూపంలో మనకు తెలుస్తుంది. మెయిన్గా చూపించేది ఏంటంటే బ్రహ్మవైవర్త పురాణంలో గణేష ఖండంలో ఇది ఉంటుంది, అలాగే పద్మ పురాణంలో ఉంది, అలాగే గణేష పురాణంలో కూడా ఉంటుంది. అండ్ ఇందులో అంటే కథల ప్రకారం ఏంటి అంటే పరశురాముడు విష్ణుమూర్తి అవతారమైనటువంటి పరశురాముడు కార్తవీర్యార్జునుడికి అలాగే ఇతర రాజులను వధించిన తర్వాత తన గురువైనటువంటి శివుడిని దర్శించుకోవడానికి కైలాస పర్వతానికి వచ్చినప్పుడు పరమశివుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం ఎవరిని లోపలికి రానివ్వకుండా వినాయకుడు అక్కడ కాపలా కాస్తున్నప్పుడు ఈ పరశురాముడిని అడ్డుకునే విధిలో ఆయన తన పరశురాముడేమో ఆయన గొడ్డల్ని ప్రయోగిస్తాడు వినాయకుడి పైన. అలాగే వినాయకుడు కూడా ఆయన ఆయుధము ప్రసాదించినటువంటి ఏదైతే ఆయుధం అతని పైన వాడారో అది శివుడు ప్రసాదించింది అవడం వల్ల తండ్రి ఇచ్చినటువంటి ఆయుధాన్ని గౌరవించకపోతే ఆయన్ని అవమానించినట్లుగా భావిస్తుందని ఆ గొడ్డలి దెబ్బను తప్పించుకోకుండా తన ఎడమ దంతంతో దాన్ని భరిస్తాడు. సో అలా ఆయన దంతం విరిగి పడిపోయిందని ఇది బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం చెప్తుందన్నమాట. సో ఇలా మొత్తం 3 కథలు అయితే మనకి ఉంటాయి. అండ్ ఇంకొకటి ఎక్కువగా చెప్పేది మహాభారతంలో. మహాభారతంలో పద్మ

పురాణంలో. సో ఇందులో కూడా ఏంటి అంటే, మహాభారతాన్ని రాసేటప్పుడు ఆయన చెప్తూ ఉంటారు, ఋషి చెప్తూ ఉంటారు ఈయన రాస్తూ ఉండాలి. సో ఒక చిన్న రూల్ ఏంటి అంటే, ఆయన చెప్పడం ఆపకూడదు, ఈయన వినాయకుడు రాయడం ఆపకూడదు అనమాట. సో ఆ రూల్ పెట్టుకొని ఇలా రాయడానికి ఒక స్ట్రాంగ్ అయినటువంటి పెన్ కావాలి కాబట్టి అదే ఆయన దంతాన్ని పెన్గా యూజ్ చేసి రాస్తాడు అని ఇంకొక కథనం కూడా ఇలా ఒక పురాణంలో మనకైతే కనిపిస్తుంది. సో ఇదన్నమాట సంగతి.

ఎస్, అలాగే మరి ఈరోజు డే స్పెషాలిటీ చూసుకుంటే మరి ఈరోజు హిందీ దివస్ కూడా కదా. సో మరి హిందీ అనేటువంటి పదం అసలు ఏ విదేశీ భాష నుంచి వచ్చింది ఇదన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ అయితే. మరి హిందీ అనే పదం ఏ భాషా పదం? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి మరి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తూ మరొక చక్కటి పాట అయితే వింటూ

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: అరే సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడెలా?
4: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 వరకు తీసుకోవచ్చు.
3: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

సార్. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహాంపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. అలాగే వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి గారు కందికాయపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీ విశ్లేషణ చాలా చాలా బాగుంది అంటూ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ అండి ఫర్ ద మెసేజ్. అలాగే రంగస్వామి శెట్టి లక్ష్మీదేవి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు కర్నూలు నుంచి. అలాగే విజయలక్ష్మి గారు తిరుమల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ముందుగా పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ గణేశుని ఘటం గురించి చాలా చక్కగా చెప్పారు అంటూ సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. ఓకే. అలాగే ఎరమిలి సీత మహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ తల్లంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కానూర్ నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, మేబీ మెసేజ్ మిస్ అయి ఉంటుందండి, బట్ నేను చదివాననే గుర్తుంది నాకైతే, నో ప్రాబ్లం. అండ్ హేమలత తరుణ్ హన్విక ప్రిన్సీ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అండ్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ గౌస్ గారు పమిడి అనంతపురం నుంచి పంపించారు. ఓకే. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి రాఘవ లహరి తులసి రాఘవేంద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి గారు రంగారావు గారు సాగర్ చాందిని అవినాష్ రియాన్ శృత్విక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కౌస్తుభ ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి దాసరిపారిపాలెం నుంచి దాసరిపాలెం పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ అండ్ కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రామళ్ళకోట నుంచి పుల్లగుమ్మి రామకృష్ణుడు దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు గద్వాల్ నుంచి జయన్న గారు. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి చూసేద్దాం, తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. హిందీ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చిందని అడిగాను. సో పర్షియన్ భాష అంటే పార్సీ భాష నుంచి వచ్చిందనమాట. సో యాక్చువల్ ఏంటంటే పర్షియన్స్ వీళ్ళు సింధు నది పరివాహక ప్రాంతాన్ని వాళ్ళు హింద్ అని పిలిచేవాళ్ళు అనమాట. సో అలా వాళ్ళు మాట్లాడేటువంటి భాష పేరు హిందీగా వచ్చింది. సో మరి అది సంగతి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం.

వినాయకునికి ఎంతో ప్రీతిపాత్రమైనది గరిక. సో మనం గరికతో పూజ చేస్తే ఆయనకు ఇంకా ఎన్ని వాటితో పూజ చేసినా కూడా ఆయనకి అదంటే ఇష్టం అని చెప్తుంటారు కదా. అయితే ఈ వాటితో పాటు ఇంకా కొన్ని పత్రాలతో పూజ చేస్తారు. సో వినాయక చవితి పండుగలో ఎన్ని రకాల పత్రులతో పూజ చేస్తారు ఇదన్నమాట. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866244888 14. ఈ వాట్సాప్ నెంబర్కి క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. వినాయక చవితి పండుగ నాడు వినాయకుడిని ఎన్ని రకాల పత్రులతో పూజిస్తారు? మరి ఆన్సర్ సెండ్ చేస్తూ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

భారతి ఎఫ్ఎం 101.3 ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఎస్, మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, సో ఇందాక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేదారి వీరేష్ గారు రాజోల్ నుంచి రైట్ ఆన్సర్, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వివి రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ అలాగే మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ పంపించారు ఆన్సర్, బట్ కాదండి. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయలక్ష్మి గారు తిరుమల నుంచి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బెన కొమరం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్, గురుస్వామి నాయుడు.

రొంపి చెర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్ కౌస్తుభ ఆత్మకూరు నుండి కరెక్ట్ ఆన్సర్ అండ్ కొంకల నుండి రాఘవ లహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించాడు సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి గౌతమి చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారన్నమాట అండ్ అలాగే ఎమ్మిగనూరు నుండి గడిగే శ్రీనివాసులు గారు కాదండి అండ్ రాజారావు గారు పత్తికొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి పంపించారు కానీ కాదండి అండ్ రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు అలాగే లాస్య పాల ఓ సోకే మొత్తం కరెక్ట్ ఆన్సర్ పంపించారు కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఇంకా సూపర్ ఆ పత్రాలు ఏంటి అనేది కూడా పంపించారు రెడ్డన్న గారు కడప నుంచి అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి అండ్ ఇంకా మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు అలాగే గద్వాల్ జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ ఇంకా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి గారు అండ్ తిరుపతమ్మ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగన్న తరుణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ ఇంకా నరేష్ మెర్సీ విజయ ముసాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆ పత్రాలు ఏంటో కూడా పంపించారు సూపర్ రామలకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ హాయ్ మ్యామ్ ఎలా ఉన్నారు అంటున్నారు బట్ మీ పేరైతే పంపించలేదు ఓకే అండ్ ఐఎమ్ ఫైన్ అండి అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ పొద్దుటూరు ఖాదర్బాద్ విలేజ్ నుంచి వడ్డే రంగా గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో

ఎస్, వినాయకుడిని మొత్తం ఎన్ని పత్రాలతో పూజ చేస్తారో అని అడిగాను. అండ్ 21 పత్రాలతో పూజ చేస్తారనమాట. అయితే ఈ పత్రాలతో ఎందుకు పూజ చేస్తారో అనే దాని వెనకాల ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ముందుగా చెప్పాలి అంటే వినాయకుడిని మట్టిలో పూజ చేస్తాం కదా, అండ్ పూజ చేసిన తర్వాత మళ్ళీ నిమజ్జనం చేస్తాం. సో దీనికి మనకి ఆధ్యాత్మిక కారణం ఏం చెప్తారంటే, రూపం ఉన్న ప్రతిదీ కూడా చివరికి నిరాకారంలో కలిసిపోవాల్సిందే. అలాగా పుట్టుక చావు అనేటువంటి నిరంతర చక్రాన్ని గుర్తు చేస్తూ మనం ఇలా 9 రోజులు లేకపోతే ఇంకా ఎన్ని రోజులైతే మనం వినాయకుడిని పూజిస్తామో అలా మట్టి వినాయకుడిని పూజించిన తర్వాత మళ్ళీ ఆ వినాయకుడిని తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేయాలి అనేది ఒక చక్రాన్ని మనకి సూచిస్తుంది. అలాగే ఆయన మన ఇంట్లో ఉన్న రోజులు మన కష్టాలన్నింటినీ తాను స్వీకరించి నిమజ్జన రూపంలో వాటిని పట్టుకెళ్ళిపోతాడని కూడా కొంతమంది భక్తులు నమ్ముతుంటారు. అండ్ ఇంతకు ముందు ఏంటంటే నదీ తీరాల్లో ఉండేటువంటి బంకమట్టితోనే విగ్రహాలు చేసేవారు కదా. సో పండుగ తర్వాత ఈ మట్టి విగ్రహాలను నీటిలో వదలడం వల్ల చెరువుల్లో పూడికతీత అనేది సహజంగా జరిగి నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుందనేటువంటి శాస్త్రీయ కారణంగా కూడా మట్టి వినాయకుడిని చేసేవారనమాట. అండ్ ఇంకా మరి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి, ఇన్ని పత్రాలతో అంటే 21 పత్రాలతో ఎందుకు పూజ చేస్తారనేది. వినాయక చవితి పూజలో వాడేటువంటి 21 ఆకులను ఏకవిశంతి పత్రి పూజ అని అంటారు. ఏకవిశంతి అంటే 21. సో వీటి వెనక ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన పర్యావరణ రహస్యాలు కూడా ఉన్నాయి. ముందుగా ఏంటి అంటే ఆయుర్వేద మహత్యం అనమాట. సో వినాయక చవితి పండుగ వర్షాకాలంలో భాద్రపద మాసంలో వస్తుంది కదా. సో ఈ సమయంలో వాతావరణ మార్పుల వల్ల అనేక రోగాలు బ్యాక్టీరియా వ్యాపిస్తాయి, ఎక్కువగా వాటర్లో ఇవి స్ప్రెడ్ అవుతుంటాయి కదా. సో ఈ పూజలో వాడేటువంటి 21 ఆకులు ఇవన్నీ కూడా గొప్ప ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకులు. గరిక, తులసి, మామిడి, జిల్లేడు, మారేడు, జమ్మి, ఉత్తరేణి ఈ ఆకులన్నింటినీ వాడతారు కదా. సో వీటిని సేకరించడం, ఈ ఆకుల పైనుంచి వచ్చేటువంటి గాలిని మనం ఇంట్లో పెట్టుకుని పూజేస్తాం కదా, ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి

గాలి శుద్ధి అవుతుంది. అది ఫస్ట్ రీజన్. అయితే నిమజ్జనం చేసే సమయంలో వినాయకుడితో పాటు ఈ 21 రకాల ఔషధ పత్రులను కూడా నీటిలో వేస్తారు. సో ఈ ఆకులు నీటిలో కరిగి వర్షాకాలంలో కలుషితమైనటువంటి చెరువులు, నదుల్లో ఉన్నటువంటి హానికరమైనటువంటి బ్యాక్టీరియాని నశింపచేసి నీటిని శుద్ధి చేస్తాయి. వాటర్ ప్యూరిఫికేషన్ ఆటోమేటిక్గా జరుగుతుందన్నమాట, అందుకనే యూజ్ చేస్తారు. అలాగే వినాయకుడికి 21 అనేటువంటి సంఖ్య ప్రీతిపాత్రమైనదిగా, స్వామివారిని 21 నామాలను స్మరిస్తూ 21 పత్రాలను సమర్పించడం వల్ల సకల ఐశ్వర్యాలు, కార్యసిద్ధి కలుగుతాయని కూడా నమ్ముతుంటారన్నమాట. సో అది మరి సంగతి. మన పండుగలు కేవలం నమ్మకాలు మాత్రమే కాదండి, మన ఆరోగ్యాన్ని, ప్రకృతిని కాపాడేటువంటి అద్భుతమైన లైఫ్ సైన్స్ అన్నమాట. సో ఈ వినాయక చవితిని కూడా మనం పర్యావరణాన్ని కాపాడేటువంటి మట్టి వినాయకుడిని కానీ, లేకపోతే మన ఇంట్లో చక్కగా చిన్న పిండి వినాయకుడిని కానీ, పసుపు వినాయకుడిని కానీ ఇలా చేసుకొని చక్కగా పూజ చేసుకుందాం. అండ్ మన ప్రకృతిని కూడా కాపాడుదాం. మరి ఇది ఇవాళ మన సందడే సందడే షో అన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరికొన్ని లవ్లీ ట్రాక్స్ అయితే వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జీ సమత.

0: కృష్ణా తీరాన వెలిసి,
1: పల్నాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. భారత్ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించే సెమికన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17 ఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 17 వరకు 3 రోజుల పాటు జరగనున్న ఈ జాతీయ సదస్సును సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే ఇతివృత్తంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్, విదేశాంగ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ పరిశ్రమల సంస్థ సెమీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజ్ఞానం తొలగించే వినాయకుడి దర్శనం, పూజలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన శక్తి, ఉత్సాహం నిండాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందడంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా మరింత ముందుకు సాగుతోందని మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్కు కొత్త ఊపిరి ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశం లేకుండా ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసినట్లు మంత్రి సత్యకుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ, సబ్స్క్రైబ్ టైపస్, టైఫాయిడ్, నీరు, ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి ఈ వివరాలను అధికారులు తీసుకెళ్లారు. 2.44 లక్షల హెక్టార్ల పంటలపై ఎల్నినో ప్రభావం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 54.2% లోటు వర్షపాతం ఉందని తెలిపారు. భారత క్రీడారంగానికి ఈ వారం స్వర్ణమయమైందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అద్భుతమైన ప్రదర్శనతో ఆసియా కప్ను కైవసం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు వైఎస్ జగన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అదేవిధంగా రికర్వ్ ఆర్చరీ ప్రపంచకప్ను గెలుచుకున్న తొలి భారత పురుష ఆర్చర్గా చరిత్ర సృష్టించిన రాష్ట్రానికి చెందిన ధీరజ్ బొమ్మదేవరను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను, పూజా సామగ్రిని కొనుగోలు చేసి విఘ్నాధిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రజలు మట్టి వినాయక పూజలు జరుపుతున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వివిధ ప్రోగ్రాంలో మనం అయితే ఉన్నాం. అండ్ అలాగే మనం ఈరోజు వినబోతున్నాం వివిధ ప్రోగ్రాంలో వన్ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ అనమాట. సో వివేక్ సాగర్ గారి అద్భుతమైనటువంటి సృష్టిలో వచ్చినటువంటి అద్భుతమైన మ్యూజిక్ కంపోజిషన్ చేసినటువంటి పాటలైతే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి వివిధ ప్రోగ్రాంలో. మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి

0: కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
2: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: అఫ్కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: చయ్యా చయ్యా
1: చాంగురే. ఏంట్రా ఇది? ఇది ప్రోమో సాంగ్ రా?
2: కరెక్ట్ అన్నా, కానీ పెళ్ళి
1: అయితే రే సుందరానికి పెళ్ళైనా.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే కావస్తుంది మన స్టూడియోస్ లో టైం. అండ్ ఇంకా మరికొద్ది సేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల. అండ్ అలాగే మరి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి మరి వినాయక చవితి సందర్భంగా అలా స్పెషల్ వంటకాలన్నీ చక్కగా భోంచేసి అలాగే చక్కగా పూజ చేసుకొని మరి ముందు ముందు రాబోయే రోజులన్నీ మనకి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మరి మన శ్రోతలందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ, సో దిస్ ఇస్ యువర్ రాజ్య సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలు అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మేము ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ప్రపంచంలోని మానవ మనుగడకు అత్యంత ముఖ్యమైనది నీరు. అయితే కొన్నేళ్లుగా నీటి కొరత అధికమవుతుంది. ఇందుకు ముఖ్య కారణం నీటి వృధా అని చెప్పక తప్పదు. నీరున్నవారు ఇష్టారీతిగా వృధా చేస్తుంటూ పోతుంటే, లేనివారు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ దేశంలోని చాలా మారుమూల గ్రామాల్లో నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి. అయితే నీటిని పొదుపు చేయకుండా ఇష్టారీతిలో వృధా చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం నీటిలో కేవలం 3% మాత్రమే త్రాగడానికి పనికొస్తుంది. కాబట్టి నీటి పరిరక్షణ ఎంతో అవసరం. నీటిని మనం తాగడానికే కాకుండా అనేక కార్యకలాపాలకు ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఈ సహజ వనరులను వృధా కాకుండా చూసుకోవడం

0: ప్రతి ఒక్కరి బాధ్యత. సురక్షితమైన నీరు త్రాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం చేయడంతో పాటు మెరుగైన పారిశుభ్రం పరిశుభ్రతను సాధించవచ్చు. సరైన పారిశుద్ధ్యం లేకపోవడం, అపరిశుభ్రత, అసురక్షిత నీరు తాగడం వల్ల ఏటా అనేక మంది వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. ఈ సమస్యను ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల మంది ఎదుర్కొంటున్నారు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా జనాభా సురక్షిత నీరు తాగడం లేదని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మంచినీటి కొరత వేధిస్తోంది. తద్వారా ఆయా దేశాల్లో ఏటా వందలాది మంది పిల్లలు పలు వ్యాధులతో మరణిస్తున్నారు. పర్యావరణ విధ్వంసం, వాతావరణ మార్పుల కారణంగా మంచినీటి కొరత ఏర్పడుతుందని, అందువల్ల నీటిని వీలైనంత సంరక్షించుకోవాలి. దీనికోసం కొత్త బావులు, బోర్వెల్స్ తోడాలి. స్థానిక సంఘాలతో చేతులు కలిపి ఈ పని చేపట్టాలి. ఇప్పటికే ఉన్న బోర్వెల్స్ ను మరమ్మతులు చేయాలి. పశువుల కోసం నీటి టవర్లను నిర్మించడం, వాటికి మరమ్మతులు చేయడం చాలా అవసరం. తద్వారా పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయొచ్చు. ఇళ్లు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్లు నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి స్థానికంగా సంఘాలను ఏర్పరచుకోవాలి. ప్రభుత్వాలు నీటి వనరుల ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే అది త్రాగునీటి ఎద్దడి తీర్చడంతో పాటు పరిశుభ్రతకు సహాయపడుతుంది.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్, వర్షపు నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులను చేపట్టడం వల్ల నీటి సంరక్షణ పద్ధతులను అమలు చేయగలగాలి. అది ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్మాణానికి సహాయపడుతుంది. తద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడిని సులభంగా ఎదుర్కోవచ్చు. పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ ప్రాథమిక అవసరంగా గుర్తించాలి. ఇది ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో, ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది. ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణధారం. నీరు ఎక్కడుంటే అక్కడ ఆహ్లాదం వెల్లి విరుస్తుంది. పల్లెకైనా నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధానం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా అనూహ్యంగా అధికమవుతుంది. రానున్న కాలంలో నీటి డిమాండ్ భారీగా ఉండే సూచనలున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరోవైపు భూమిపై ఉన్న నీటి వనరుల్లో సుమారు 97% సముద్రాలే ఉన్నాయి. అంటే మనకు పనికొచ్చే నీరు కేవలం 3%. ఈ నేపథ్యంలో జన వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మనకు తెలిసి తెలియకుండానే నీటిని వృధా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు, పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్ ని అలాగే వదిలేస్తారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకండ్కి లీక్ అయ్యే నీటి చుక్క రోజుకి 3.5 లీటర్ల నీటికి సమానం. అందువల్ల ఉపయోగించని నీటిని వెంటనే ట్యాప్లు జాగ్రత్తగా ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. మీ పిల్లలకు ఇలాంటి అలవాట్లను నేర్పించాలి. వేసవి రాగానే తాగునీరు లభించక పశుపక్షాదులు మృత్యువాత పడే ఉదాంతాలు అనేకం చూస్తూ ఉంటాం. నీటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోకపోతే రేపు మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు స్నానం చేయడానికి షవర్లను ఆశ్రయించకపోవడమే ఉత్తమం. కొత్తగా నిర్మించే ఇళ్లలో విభిన్న రకాల ట్యాప్లను అమర్చుతున్నారు. వీటిలో కొన్ని ఆఫ్ చేయడం ఎలాగో, ఆన్ చేయడం ఎలాగో తెలియకుండా ఉంటున్నాయి. కుళాయి నుంచి నీరు రాని సమయంలో వీటిని తిప్పి అలాగే వదిలేసి బయటికెళ్లిపోతే చాలా నీరు వృధాగా పోతుంది. కాబట్టి ఆధునికత కంటే అవసరానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రయోజనకరం. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడం, వృధాను అరికట్టడం, పొదుపుగా వాడటం, పునర్వినియోగం ఇలాంటివి చాలా ముఖ్యం. మనసు పెట్టి ఆలోచిస్తే మురిగి నీటిని కూడా శుద్ధి చేసి మళ్లీ వినియోగించుకునే మార్గాలు అనేకం కనిపిస్తాయి. దీన్నే గ్రే వాటర్ అంటారు. అలాంటి నీటితో పూల మొక్కలు, నీడనిచ్చే చెట్లను పెంచుకోవచ్చు. తద్వారా పచ్చదనాన్ని పెంపొందించుకునే వెసులుబాటు కలుగుతుంది. సాధారణంగా గ్రామాల్లో కుళాయిల దగ్గర నీరు వృధాగా పోవడం గమనించే ఉంటారు. చాలా చోట్ల పంచాయతీ కుళాయి

0: సమస్యలను ఆపేయడానికి సరైన విధానాలే ఉండవు. ఈ విషయంలో మనమే బాధ్యతగా చొరవ చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనము అలవాట్లతో, ప్రవర్తనతో మలినం చేస్తున్నాం. తినే అందాన్ని, త్రాగే నీటిని, పీల్చే గాలిని చేతులారా మనమే కలుషితం చేసి మన ఆరోగ్యాన్ని హానికరం చేసుకుంటున్నాం. ఇది అందరికీ తెలియకపోవడం ఒక కారణమైతే, నిర్లక్ష్యం, అశ్రద్ధ, తేలిక భావం, జరుగుతున్న పద్ధతుల్లో మార్పుని అంగీకరించలేకపోవడం మరికొన్ని కారణాలు. మనిషి మనస్ఫూర్తిగా అనుకుంటే అన్ని సాధ్యమే అన్న సూక్తిని రుజువు చేయటానికి మన గ్రామాల్లోనే ఎన్నో ఉదాహరణలు దొరుకుతున్నాయి. కొన్ని ఉపకరణాలను ప్రభుత్వం స్వచ్ఛందంగా, సంస్థలు ఉచితంగాను, తక్కువ ఖర్చుతోనూ అందిస్తున్నాయి. ఈ సదుపాయాలన్నీ మనం ఉపయోగించుకుంటే మానవ నిర్మిత వ్యాధులు మన జోలికి రాకుండా చేయొచ్చు. నీటి కాలుష్యం వల్ల మనకు కలరా, నీళ్ల విరేచనాలు, పచ్చకామెర్లు, పోలియో, అమీబియాసిస్, చీము, రక్త విరేచనాలు, టైఫాయిడ్, నులిపురుగుల వ్యాధులు రావచ్చు. ఇలా మనకొచ్చే చాలా సాధారణ వ్యాధులు అపరిశుభ్రమైన నీరు తాగటం వలనే. ఎండాకాలం, వానాకాలంలో మనం తాగే నీరు కలుషితమవుతుంది. ఎండాకాలంలో నీటి వనరులోకి నీరు ఇంకి నీరు పాడవుతుంది. వానాకాలంలో తాగునీటి వనరులో దుమ్ము, చెత్త, చెదారం, కొన్ని రసాయనాలు కలిసి నీటిని కలుషితం చేస్తాయి. తాగునీటితో వచ్చే వ్యాధులకు నివారణ కంటే నిరోధమే మంచిది. కొన్ని సామాన్య జాగ్రత్తల ద్వారా మనం తాగే నీటిని మనమే రక్షించుకోవచ్చు. తాగునీటి వనరులను కలుషితం చేయకండి. మలమూత్ర విసర్జనకు వాడకండి. తాగునీటి వనరుల్లో పశువులను కడగకండి. మీ దగ్గరలో గొట్టపు బావి ఉంటే గొట్టపు బావి నీరే తాగండి. గొట్టపు బావి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. ఆరోగ్య కార్యకర్త లేదా గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది సహాయంతో మీ గ్రామంలో తాగునీటిని పరీక్ష చేయండి. సమస్యలుంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్య కార్యకర్త లేదా గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది సహాయంతో తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ జరిగేలా చూడండి. ఆరోగ్య కార్యకర్తల దగ్గర క్లోరిన్ టాబ్లెట్లు ఉచితంగా లభిస్తాయి. క్లోరిన్ టాబ్లెట్లు పొడి చేసి తాగునీటిలో కలిపి నీటిని రక్షించుకోవచ్చు. ఒక్క క్లోరిన్ టాబ్లెట్ 20 లీటర్ నీటిని క్లోరినేషన్ చేస్తుంది. వీలైనంత వరకు గుంటలలోని నీరు, చెరువుల్లోని నీరు తాగకండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, దట్ వాస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. విత్ దిస్ వీ కంక్లూడ్ ద ప్రోగ్రామ్ టుడే హియర్. మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో ఆలయంలోని యాగశాలలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఈ క్రతువును నిర్వహిస్తారు. రేపు సాయంత్రం 6:21-6:30 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం రాష్ట ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్పిస్తారు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, నెల్లూరు, కాణిపాకం తదితర ప్రాంతాల్లో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి తొలి పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఆలయాలు, మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నెల్లూరులో మౌలిక వసతుల అభివృద్దికి 234 కోట్ల రూపాయల

మంజూరైనట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నగరంలోని సర్వేపల్లి కాల్వకట్ట ప్రాంతాన్ని మంత్రి నిన్న రాత్రి పరిశీలించారు. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమం ఈ నెల 12వ తేదీ నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తూ ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని వైద్య దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవాస భారతీయుల కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ప్రైవేటు నాన్ మైనారిటీ మైనారిటీ వైద్య దంత కళాశాలలు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో సీట్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సంబంధిత ధృవీకరణ పత్రాలను ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. దేశంలోని మహిళలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

అందరికీ శుభసాయంత్రం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు, అండ్ మనమైతే ఉన్నాం గీత్ కథాచల్లో. మరి గీత్ కథాచల్లో మంచి మంచి పాటలతో నేనైతే రెడీగా ఉన్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదే నీ సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు అండ్ మనమైతే ఉన్నాం గీత్ కథచల్లో. మరి గీత్ కథచల్లో నెక్స్ట్ అగ్నిపథ్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3 ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచారకు అండ్ మనం అవుతున్నాం గీత్ గాథా చల్. మరి గీత్ గాథా చల్ నెక్స్ట్ ఏబిసిడి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో రేపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి రాత్రి 7:55 నుంచి 9:15 మధ్య తిరుమలలోని స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సాయంత్రం అంకురార్పణ క్రతువును టీటీడీ నిర్వహించనుంది. శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో ఆలయంలోని యాగశాలలో రాత్రి 7-8 గంటల మధ్య ఈ క్రతువు జరగనుంది. ప్రజలంతా వినాయక చవితిని భక్తి శ్రద్దలతో పర్యావరణ హితంగా జరుపుకోవాలని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ కోరారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని మెట్టపాలెంలో ఈరోజు జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాణిపాకం వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో నేటి నుంచి అక్టోబర్ 4 తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 6254 ఆలయాల్లో ధూప దీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద గతంలో అందిస్తున్న 5,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సర్వదర్శనం దివ్య దర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ నుంచి అక్రమంగా భారత్లోకి దిగుమతి అయిన 362 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూరాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నాసిక్లో సీజ్ చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ సామాజిక కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. సెప్టెంబర్ 7 అప్లికేషన్లు మొదలు కాగా సెప్టెంబర్ 16 తేదీ వరకు స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే

4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు సహా వివిధ వర్గాల వారికి ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. వాటిని పరిశీలించి అర్హత నిర్ధారించాక కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

FM 101.3, నేను మీ ఆర్చర్ రఘు. అండ్ మనమైతే ఉన్నాం కృష్ణా తీరంలో. మరి ఈరోజు ఉదయం నుంచి మీరు వినాయకుడి గురించి ఎన్నో కథలు వినుంటారు. ఆయన పుట్టుక కథలు, మోదకాల కథలు, పూజా విధానాలు, ఇలా ఎన్నో. కానీ ఈ సాయంత్రం మనం కొంచెం కొత్తగా అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు ఒక మంచి సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికి ఒకే తాళం ఉంటే
1: బాగుండు.
0: సీకేవైసీ అంటే
1: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
0: ఆర్బీఐ అంటుంది
1: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
2: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
3: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
2: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. బ్రిక్స్ సదస్సులో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మరికొద్ది

0: సేపట్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇళ్లలోనూ మండపాలలోనూ మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి భక్తులు పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పలుచోట్ల భారీ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించారు. రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఆయన పోస్టు చేశారు. అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం పెరుగుతున్న భారత్ ఆర్థిక శక్తి ప్రాధాన్యతకు నిదర్శనమని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ చారిత్రాత్మక సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. బ్రిక్స్ సదస్సు విజయవంతంగా ముగియడం భారత్కు గర్వ కారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు 50%, ప్రపంచ జీడీపీలో 40% వాటా కలిగిన బ్రిక్స్ కూటమికి ప్రపంచ ఆర్థిక భౌగోళిక రాజకీయాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో విఘ్నేశ్వరుడికి ముఖ్యమంత్రి ఈరోజు పూజలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించి సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను ఐక్యతను నేర్పించడంతో పాటు సమిష్టి తత్వాన్ని బోధిస్తాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఆనందంగా ఉండాలని గణనాథుణ్ణి ప్రార్థించినట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాణిపాకం వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో ఈ రోజు నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6,254 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయాల అభివృద్ది పునర్నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా 767 ఆలయాలకు 908 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ
1: శ్రీవాణి ఆలయాలు 175 నియోజకవర్గాల్లో ఏ వెనకబడిన ప్రాంతాల్లో ఆలయాలు లేవో అక్కడంతా కూడా శ్రీవాణి ఆలయాలు నిర్మాణం చేయాలి. 5,000 భజన మందిరాలకు ఇప్పటికే 1,788 భజన మందిరాలకు 609 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 2027 జూన్ 26 నుంచి మనకి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. 2028 వచ్చేటప్పటికి కృష్ణా పుష్కరాలు కూడా రాబోతూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
0: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఈరోజు రాత్రికి అంకురార్పణ జరగనుంది. అంకురార్పణలో భాగంగా శ్రీవారి సేనాధిపతి ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నిర్వహించనుంది. రేపు సాయంత్రం ధ్వజారోహణం నిర్వహిస్తారు. ధ్వజారోహణం అనంతరం రాష్ట ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెరిగే అవకాశం ఉండడంతో రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సర్వదర్శనం దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం విష్ణు నివాసంలో టోకెన్ల జారీ చేయరని, సెప్టెంబర్ 21న దర్శనానికి సంబంధించిన టోకెన్లు సెప్టెంబర్ 20వ తేదీన జారీ చేస్తామని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. మెక్సికోలోని సాల్టిల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్

కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా వారు పోస్టు పెట్టారు. విజయవాడ ఆర్చరీ గ్రౌండ్ నుంచి మెక్సికోలోని ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం సాగిందని ముఖ్యమంత్రి అభినందించారు. ఉత్కంఠభరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన జున్యా నకానిషిని ఓడించి పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. మహిళల ఆసియా కప్ 2026ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు ఉప ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ విజయం భారత క్రికెట్కు మరో గర్వకారణమని పేర్కొన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతంలో విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వివరించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని ఎం వెంకట్రావు పేర్కొన్నారు. శ్రీశైలంలో గణపతి నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాగశాల ప్రవేశం, మహాగణపతి పూజ, అఖండ దీపస్థాపన, వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్దిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక సంకల్పం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ సదస్సులో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మరికొద్దిసేపట్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచరగు. అండ్ మనమైతే ఉన్నాం కృష్ణాతీరంలో. మరి ఈరోజు కృష్ణాతీరంలో చెప్పాను కదా, మనం ప్రతిరోజు వినాయకుడి విగ్రహాన్ని చూస్తాం కదా. ఎప్పుడైనా ఆ రూపాన్ని సరిగ్గా చదివామా? ఆ పెద్ద తల, పెద్ద చెవులు, చిన్న కళ్ళు, పొడవైన తొండం, అంత పెద్ద శరీరానికి ఒక చిన్న ఎలుక వాహనం, ఇవన్నీ కేవలం ఒక రూపం మాత్రమేనా? లేక తరతరాలుగా మనకు అందిస్తున్న ఒక గొప్ప సందేశమా? ఈ ఒక్క గంట మనం కేవలం పురాణ కథలు మాత్రమే చెప్పుకోవడం లేదు, వినాయకుడి రూపాన్ని ఒక కొత్త కోణంలో చూద్దాం, చరిత్ర పేజీలను ఒకసారి తిరగేద్దాం, పర్యావరణం పట్ల మన బాధ్యతను ప్రశ్నించుకుందాం, చివరిగా మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న అడ్డంకుల్ని ఎలా దాటాలో ఆలోచిద్దాం. మరి వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. మొదట మన ముందున్న విఘ్నేశ్వరుడు రూపాన్ని ఒకసారి గమనిద్దాం. ఆయన రూపంలో ప్రతి అవయవం మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. పెద్ద తల మనకు విశాలంగా ఆలోచించాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి అని చెబుతుంది. జీవితంలో చిన్న సమస్య వచ్చినప్పుడు వెంటనే భయపడకూడదు. ఈ సమస్య నిజంగా అంత పెద్దదా, లేక మనం దాన్ని ఎక్కువగా ఆలోచిస్తున్నామా అని ఆలోచించాలి. చిన్న సమస్యను చూసి ఆగిపోకుండా పెద్ద లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. పెద్ద చెవులు మనకి ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి అనే చెబుతాయి. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపకుండా పూర్తిగా వినాలి. ఎందుకంటే వినడం ద్వారా మనకు కొత్త విషయాలు తెలుస్తాయి, ఇతరుల భావాలు అర్థమవుతాయి. చిన్న కళ్ళు మనకు ఒక విషయంపై పూర్తి దృష్టి పెట్టాలి అని చెబుతాయి. ఒకేసారి చాలా పనులు చేయాలని ప్రయత్నిస్తే ఏ పని సరిగ్గా పూర్తి కాదు. అందుకే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానివైపు పూర్తి ఏకాగ్రతతో పనిచేసి పూర్తి చేయాలి. ఫోకస్ ఆన్ వన్ గోల్, కంప్లీటెడ్, దెన్ మూవ్ ఆన్ ది నెక్స్ట్. తొండం, పరిస్థితులకు అనుగుణంగా మారటం. వినాయకుడి తొండం మనకు పరిస్థితికి తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవాలి అనే గొప్ప పాఠాన్ని చెబుతుంది. తొండంతో పెద్ద వస్తువులను కూడా కదిలించవచ్చు, చిన్న వస్తువులను కూడా జాగ్రత్తగా పట్టుకోవచ్చు. అదేవిధంగా జీవితంలో కొన్ని సందర్భాల్లో ధైర్యంగా గట్టిగా నిర్ణయం తీసుకోవాలి, మరికొన్ని సందర్భాల్లో ఓపిగ్గా తెలివిగా వ్యవహరించాలి. అంటే ఎప్పుడు ఎలా స్పందించాలో తెలుసుకోవడం కూడా ఒక జ్ఞానం. మరి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచార్యకు. అండ్ మనం అయితే ఉన్నాం కృష్ణా తీరంలో. మరి కృష్ణా తీరంలో మనం వినాయకుడి గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. అంత పెద్ద వినాయకుడికి ఇంత చిన్న ఎలుక వాహనం ఎందుకు? దీనికి ఎన్నో ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి. కానీ మన జీవితానికి అన్వయించుకుని సులభంగా ఆలోచిస్తే ఎలుక మనలోని చిన్న చిన్న కోరికలు, అలవాట్లు మరియు అదుపులేని మనస్సుకు ప్రతీకగా భావించవచ్చు. మన జీవితాన్ని ఎప్పుడూ పెద్ద సమస్యలే ఇబ్బంది పెట్టవు. చాలాసార్లు చిన్న చిన్న అలవాట్లే మన విజయాన్ని అడ్డుకుంటాయి. ఉదాహరణకు, 5 నిమిషాలు ఫోన్ చూస్తాను అనుకుని గంటల తరబడి ఫోన్లో గడపడం, కోపంలో ఒక్క మాట అనేసి తర్వాత బాధపడడం, ఈ పని రేపు చేద్దాం అంటూ పనిని వాయిదా వేయడం, చదవాల్సిన సమయంలో సోషల్ మీడియాలో సమయం గడపడం, చిన్న కోరిక కోసం మన లక్ష్యాన్ని పెక్కన పెట్టడం, ఇవన్నీ చిన్న విషయాల్లాగానే కనిపిస్తాయి. కానీ ఇవే రోజుకి అలవాట్లుగా మారి మన సమయాన్ని, మన ఏకాగ్రతను, చివరికి మన విజయాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే వినాయకుడు చిన్న ఎలుక మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మన కోరికలను మనం నియంత్రించాలి, మన అలవాట్లు మనల్ని నియంత్రించకూడదు. అంటే మన మనస్సుని అదుపులో పెట్టుకుని మన లక్ష్యం వైపు మనమే దాన్ని నడిపించాలి. గణేష్ చతుర్థి భక్తితో పాటు ఐక్యతకు కూడా ప్రతీక. ఇక భక్తి విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఈ పండుగ వెనుక ఒక గొప్ప చారిత్రక కథ కూడా ఉంది. ఒకప్పుడు గణేష్ చతుర్థి ప్రధానంగా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే పండుగగా ఉండేది. 1893లో లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు గణేష్ చతుర్థిని ఒక సామూహిక ఉత్సవంగా నిర్వహించేందుకు ప్రోత్సహించారు. ఆ సమయంలో దేశంలో స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంది. ప్రజలందరూ ఒకే చోట చేరి కలిసి ఆలోచించి ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం అవసరమైంది. గణేష్ ఉత్సవాల ద్వారా ప్రజలు ఒక చోట చేరడం ప్రారంభించారు. అక్కడ సంగీతం, నాటకాలు, ప్రసంగాలు, సామాజిక చర్చలు వంటి కార్యక్రమాలు కూడా జరిగేవి. అలా ఒక ఇంట్లో జరిగే పూజ క్రమంగా సమాజం మొత్తం కలిసి జరుపుకునే ఉత్సవంగా మారింది. దీని ద్వారా మనం ఒక ముఖ్య విషయాన్ని నేర్చుకోవచ్చు. పండుగ అంటే కేవలం దేవుణ్ణి పూజించడం మాత్రమే కాదు, నలుగురిని కలవడం, ఒకరినొకరు గౌరవించడం, సంతోషాన్ని పంచుకోవడం, సమాజంలో ఐక్యతను పెంచడం. అందుకే గణేష్ చతుర్థి మనకు భక్తితో పాటు ఐక్యత, క్రమశిక్షణ, బాధ్యత మరియు సమాజం పట్ల కర్తవ్యాన్ని కూడా గుర్తు చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బిడ్డా అంత లేదు, సప్పుడు చాలా గట్టిగా చేయమను.

మీరు వింటున్నారు విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు, అండ్ మనమైతే ఉన్నాం కృష్ణ తీరంలో. ఇప్పుడు మనం చాలా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మనం వినాయకుడిని ఎంతో భక్తితో ఆనందంగా ఇంటికి తీసుకొస్తాం, పూజలు చేస్తాం, వేడుకలు జరుపుకుంటాం. కానీ ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, వినాయకుడిని తీసుకువచ్చినంత భక్తితోనే నిమజ్జనం చేసేటప్పుడు ప్రకృతి పట్ల బాధ్యత కూడా చూపిస్తున్నామా అని. మన పండుగ ఆనందం వల్ల మన చెరువులు, నదులు, నీరు మరియు అందులో జీవించే జలచరాలకు నష్టం కలగకూడదు. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులు, ధర్మాకోల్ వంటి పదార్థాలు నీటిలో కలిసినప్పుడు నీటి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఇది నీటిలోని చేపలు, ఇతర జలచరాల మరియు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ఈ వినాయక చతుర్థికి మనం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. మట్టి వినాయకులను ఉపయోగిద్దాం, సహజమైన రంగులను ఉపయోగిద్దాం, ప్లాస్టిక్ మరియు ధర్మాకోల్ అలంకరణను తగ్గిద్దాం, వీలైనంత వరకు పర్యావరణ రహితంగా పండుగను జరుపుకుందాం. ఎందుకంటే భక్తి అంటే ప్రకృతి నాశనం చేయడం కాదు, ప్రకృతిని కూడా దేవుడి సృష్టిగా భావించి కాపాడడం. మన పండుగ ఆనందం విగ్రహం నిమజ్జనంతో ముగిసిపోకూడదు. ఆ తర్వాత కూడా మన చెరువులు స్వచ్ఛంగా ఉండాలి, మన నీరు పరిశుభ్రంగా ఉండాలి, మన పర్యావరణం సురక్షితంగా ఉండాలి. ఈ భూమి మనకు మాత్రమే కాదు, మన తర్వాతి తరాలకు కూడా చెందుతుంది. కాబట్టి ఈరోజు మనం ఒక చిన్న సంకల్పం చేద్దాం, వినాయకుడిని భక్తితో పూజిద్దాం, ప్రకృతిని బాధ్యతతో కాపాడుకుందాం. వింటుండండి విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సాలకెట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సాయంత్రం అంకురార్పణ క్రతువును తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో ఆలయంలోని యాగశాలలో రాత్రి 7-8 గంటల మధ్య ఈ క్రతువు జరగనుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాష్ట ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు రేపు పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం మాడవీధుల్లో పెద్ద శేష వాహనంలో ఊరేగే ఉత్సవమూర్తిని దర్శించుకుంటారు. మంత్రి నారా లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఎల్లుండి బుధవారం తిరుమలలో 300 కోట్ల రూపాయల విలువైన పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత పురుష ఆర్చర్గా ధీరజ్ బొమ్మదేవర చరిత్ర సృష్టించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. విజయవాడ ఆర్చరీ గ్రౌండ్స్ నుంచి మెక్సికోలోని ప్రపంచ వేదిక వరకు ధీరజ్ అద్భుత ప్రస్థానం సాగిందని అభినందించారు. ధీరజ్ బొమ్మదేవరకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఆయన విజయం ఆంధ్రప్రదేశ్ క్రీడా కీర్తిని ప్రపంచ స్థాయికి చాటిందన్నారు. మరోవైపు మహిళల ఆసియా కప్ టీ20 విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు కూడా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్లో అద్భుతంగా రాణించి 8వ సారి టైటిల్ను కైవసం చేసుకున్న భారత జట్టులో ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీచరణి 4 వికెట్లు తీసి సత్తా చాటడం

రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజు 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, తర్వాత వచ్చే వాహనాలకు చెక్ పాయింట్ల వద్ద నిలిపివేస్తారని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాల సంఖ్యపై ఈ తరహా నిర్ణయాన్ని తీసుకోలేదని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భూసేకరణ ధరలను ఖరారు చేసే విధానంలో కీలక మార్పులు చేస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దూరాన్ని బట్టి భూమి ధరను మల్టిఫికేషన్ చేసే విధానంలో మార్పులు చేసింది. ఈ నెల 15 నుంచి ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవస్థ విఫలమైతే దెబ్బతినేది కేవలం పరీక్ష ఫలితాలు మాత్రమే కాదని, మొత్తం నియామక ప్రక్రియపై యువత పెట్టుకున్న నమ్మకమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. పరీక్షల మీద విశ్వసనీయత పోతే నిరుద్యోగుల కళలు రెక్కలు విరిగిపోతాయంటూ ఆయన ఈరోజు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ సామాజిక కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న అప్లికేషన్లు మొదలు కాగా సెప్టెంబర్ 16 వరకు స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు సహా వివిధ వర్గాల వారికి ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. వాటిని పరిశీలించి అర్హత నిర్ధారించాక కొత్త పెన్షన్లను మంజూరు చేస్తారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక ఆర్థికాభివృద్ధికి అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఇక వార్తల వివరంగా. జాతీయ భద్రతకు, సామాజిక ఆర్థికాభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని బలోపేతం చేస్తూ విభిన్న వనరుల నుండి ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను పరిరక్షించడం ద్వారా ఇంధన భద్రతను పెంపొందించాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి అవరోధంగా మారవచ్చని హెచ్చరించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం భవిష్యత్తు నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రజల కేంద్రీకృత అభివృద్ది, గ్లోబల్ సౌత్ ప్రయోజనాలే ప్రధాన అంశంగా చర్చలు జరిగాయి. అలాగే భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై సమిష్టి లక్ష్యాన్ని వివరించే న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 కూడా ఈ సదస్సులో ఆమోదం పొందింది. భారతదేశ సంస్కృతి, సాహిత్యం ఒక తామర పువ్వు వంటివని, అందులోని ప్రతి ప్రాంతీయ భాష ఒక రేకును సూచిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక రేకు పోయినా మొత్తం తామర పువ్వు అందం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతీయ భాషలకు తగిన గౌరవం, మర్యాదం కల్పిస్తూనే హిందీ భాష కీలక పాత్ర పోషించాలని అమిత్ షా చెప్పారు. నవీ ముంబైలో 2 రోజుల పాటు జరిగే హిందీ దివస్ 2026 ఆరవ అఖిల భారత రాజభాష సమ్మేళన కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం అమిత్ షా ప్రసంగించారు. దేశంలో అనేక భాషలు మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన దేశ

0: స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అన్నారు. భాషా వైవిధ్యమే దేశానికి బలమని, వివిధ భారతీయ భాషల మధ్య సమాచార సేవలకు హిందీ ఒక సమర్థవంతమైన వారధిగా పనిచేసి జాతీయ సమైక్యతను బలోపేతం చేయగలదని హోంమంత్రి అన్నారు.
1: భాషాओं के बीच में विवाद खड़ा करना चाहते हैं, उनको एक ही बात कहना चाहता हूं कि बच्चा अपनी मातृभाषा में ही भारत को समझ सकता है. अगर ये विदेशी भाषा में समझेगा तो भारत को समझने में वो गलती कर. इसलिए हम सब राजनीतिक मतभेद छोड़कर भारतीय भाषाओं को बढ़ावा देने पर जोर रखें.
0: ఈ సందర్భంగా అధికారిక భాషా రంగంలో విశేష కృషి, సహకారం అందించినందుకు 11 సంస్థలు, వ్యక్తులను మంత్రి సత్కరించారు. ఈ నెల 13వ తేదీ నుండి ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ముజాఫర్పూర్ దల్కీబార్ లైన్ ద్వారా 600 మెగావాట్ల వరకు, తానక్పూర్ మహేంద్రగిరి లైన్ ద్వారా 54 మెగావాట్ల వరకు ఎగుమతికి ప్రభుత్వం ఆమోదం లభించిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల వరదల కారణంగా నేపాల్లోని జల విద్యుత్ మౌలిక సదుపాయాలకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. దీనివల్ల దేశీయ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గి అదనపు విద్యుత్ అవసరం ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ తన విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం సహాయపడుతుందని, అలాగే భారత్ నేపాల్ మధ్య ఉన్న సన్నిహిత దీర్ఘకాలిక ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఈరోజు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, అదృష్టానికి ప్రతీకైన వినాయకుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రజలు తమ ఇళ్లలో వినాయకుడి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా కాలుష్యాన్ని తగ్గించి సంప్రదాయ పద్దతిలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముంబైలోని తన నివాసంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంబైతో పాటు మహారాష్ట వ్యాప్తంగా 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు న్యూఢిల్లీలోని యశోభూమిలో 5వ సెమీకాన్ ఇండియా 2026 సదస్సును ప్రారంభిస్తారు. ఈ సదస్సులో 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలు, 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ప్రదర్శనలో 6 దేశాల పెవిలియన్లు, 12 రాష్ట ప్రభుత్వాల పెవిలియన్లతో పాటు ప్రత్యేకంగా ఒక స్టార్టప్ పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య డిజిటల్ కాగితరహిత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇండియా మెర్కోసూర్ ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య కాగితరహిత వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు, లావాదేవీ ఖర్చులు, సమయాన్ని తగ్గించేందుకు ప్రస్తుత ఇండియా మెర్కోసూర్ ఒప్పందం కింద ప్రాధాన్యత వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ సమక్షంలో వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్, భారత్లో ఉరుగ్వే రాయబారి అల్బెర్టో గువాని, పరాగ్వే రాయబారి ఫ్లెమింగో రౌల్ దువార్తే రామోస్ ఈ ప్రోటోకాల్పై సంతకం చేశారు. మిస్టీ పథకం కింద కచ్లో 27,000 హెక్టార్లలో మడ అడవుల పెంపకంతో గుజరాత్ ఒక ప్రధాన పర్యావరణ మైలురాయిని సాధించి తన 29,000 హెక్టార్ల లక్ష్యంలో గణనీయమైన భాగాన్ని పూర్తి చేసిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. స్థానిక తీరప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ చురుకైన భాగస్వామ్యంతో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండే మడ సముద్రపు నాచు జాతులను పెంచడానికి ఏర్పాటు చేసిన జావ్కోలోని సైన్స్ నర్సరీని మంత్రి తన బృందంతో ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గుజరాత్లో తీరప్రాంత జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి, అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించడానికి ఇటువంటి కీలక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. వన్యప్రాణుల సంరక్షణ చీతా ప్రాజెక్టులో భాగంగా అటవీశాఖ కోసం 33 పెట్రోలింగ్, రెస్క్యూ వాహనాలను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే కేంద్ర మంత్రి ఏక్ పేడ్ మాకినం ప్రచారంలో భాగంగా 1 హెక్టార్ విస్తీర్ణంలో 49 జాతులకు చెందిన 10,000 పైగా మొక్కలతో పాటు తేనెతీగల పెంపకం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే సైరా వన్ కవచ్ను కూడా ప్రారంభించారు. నెల రోజుల పాటు జరిగే సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం 13,800 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 17వ తేదీన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు ఈ కార్యక్రమం

కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూనే ప్రధానమంత్రి ఢిల్లీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు. మోదీ 12 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీ అభివృద్ది కోసం చేపట్టిన పనులు అపూర్వమైనవని ఆమె పేర్కొన్నారు. అఖిల భారత పోస్టల్ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో సిబ్బంది పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఈ బృందం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో చర్చించింది. దేశ పోస్టల్ శాఖను పునరుద్దరించినందుకు, ఆధునిక పౌర కేంద్రీకృత సేవ నెట్వర్క్గా పోస్టల్ శాఖను మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మార్పులు ఇండియా పోస్ట్ పాత్రను గణనీయంగా విస్తరించాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నేడు పోస్ట్ మ్యాన్ బ్యాంకింగ్, ఇతర ముఖ్యమైన సేవలను నేరుగా పౌరుల చెంతకు చేరుస్తున్నాడని అన్నారు. పోస్టల్ శాఖకు చెందిన దేశవ్యాప్త నెట్వర్క్ ఒక విలువైన ప్రజాసేవ వనరు అని అన్నారు. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఈ ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా మూడవసారి. జులైలో నమోదైన 4.45% పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.23% పెరగగా పట్టణ ప్రాంతాల్లో 4.31% చేరిందని కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అఖిల భారత వినియోగదారుల ఆహార ధరల సూచి ఆధారంగా గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.95% నమోదైంది. గుజరాత్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, బీహార్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండి తెలిపింది. సామాజిక ఆర్థిక అభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు, మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చర్ రఘు. మరి చివరిగా మనసును మనసేకైతే వెల్కమ్ చెప్పేసే ముందు నేను ఒక చిన్న ఇంకొక విషయం అయితే దాడి కృష్ణతీరంలో టైం సరిపోక చెప్పలేదు. అండ్ నా జీవితంలో నేను వెంటనే తొలగించుకోవాల్సిన అడ్డంకి ఏది ఒక్కసారి మీరు ఆలోచించండి. అది ఒక చెడు అలవాటు కావచ్చు, ఒక భయం కావచ్చు, పనులను వాయిదా వేసే అలవాటు కావచ్చు, అనవసరమైన కోపం కావచ్చు, లేదా మనకు ఇష్టమైన వ్యక్తితో ఉన్న ఒక పార్టీ.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. మన వల్ల మన మార్చగలిగిన దాన్ని మార్చకుండా అది ఎప్పుడో ఎవరో వచ్చి సరిచేస్తారని ఎదురు చూడడం కాదు. మనలో మార్పు రావాలంటే మొదటి అడుగు మనమే వేయాలి. ముందు మనలో మనం ఒక చిన్న సంకల్పం చేసుకుందాం. నేను మార్చగలిగిన దాన్ని మార్చుతాను, నేను వదిలేయాల్సిన దాన్ని వదిలేస్తాను, నేను ప్రారంభించాల్సిన దాన్ని ఈరోజే ప్రారంభిస్తాను. ఎందుకంటే వినాయకుడిని పూజించడానికి భక్తి, వినాయకుడు నేర్పిన మాటను ఆచరించడమే నిజమైన భక్తి. మట్టి నుంచి తయారైన వినాయకుడు మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని గుర్తు చేస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ఎంత ఎత్తుకు వెళ్ళినా మన మూలాలను మర్చిపోకూడదు. ఆయన పెద్ద తల మనకు పెద్దగా ఆలోచించమని చెబుతుంది. పెద్ద చెవులు ముందుగా వినమని

చెబుతున్నాయి. చిన్న కళ్ళు మన లక్ష్యం వైపు దృష్టి పెట్టమని చెబుతున్నాయి. తొండం పరిస్థితులకి అనుగుణంగా మారమని చెబుతుంది. చిన్న ఎలుక మన చిన్న చిన్న కోరికలు, అలవాట్లను మనమే నియంత్రించుకోవాలని చెబుతుంది. మరి నిమజ్జనం మన పండుగ ముగిసినా మన బాధ్యత ముగియకూడదని గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ వినాయక చవితికి మనం కేవలం ఒక విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్ళి పూజించకుండా ఒక మంచి ఆలోచనను మనలోకి తీసుకెళ్దాం. ఒక మంచి అలవాటుని ప్రారంభిద్దాం. ఒక చెడు అలవాటుని వదిలేద్దాం. ఒక అపార్థాన్ని తొలగిద్దాం. ఒక మంచి పనికి ఈరోజే శ్రీకారం చుడదాం. అప్పుడు మాత్రమే ఈ వినాయక చవితి ఒక పండుగగా కాకుండా జీవితంలో ఒక కొత్త ప్రారంభంగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, వినాయకుడిని ఇంటికి తీసుకురావడం ఒకరోజు పండగ, వినాయకుడిని విలువలు జీవితంలోకి తీసుకురావడం ప్రతిరోజు పండగే. ఈ వినాయక చవితి మీ అందరి జీవితాల్లో జ్ఞానం, ఆనందం, ఆరోగ్యం, ధైర్యం, విజయం మరియు ఐక్యత నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. మనలోని అడ్డంకులు తొలగాలి, మన ఆలోచనలు మారాలి, మన అడుగులు విజయం వైపు సాగాలి, మన సమాజం ఐక్యంగా ముందుకు సాగాలి, మన ప్రకృతి సురక్షితంగా ఉండాలి. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. వింటూ ఉండండి వ్యూద్భారతి ఎఫ్ఎం 101.3.

పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మరి మనసును మనసేలో మంచి మంచి క్వశ్చన్స్తో నేనైతే రెడీగా ఉన్నాను. మరి వింటూ ఉండండి అండ్ ఆన్సర్స్ అయితే నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662488114. మరి మొట్టమొదటిగా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అక్కినేని నాగ చైతన్య గారు మరియు అనుపమ పరమేశ్వరన్ గారు కలిసి నటించిన సినిమా ఏంటి? వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ మూవీ వచ్చింది. ఆ మూవీ ఏంటో కనుక తెలిస్తే ఈ పాట వింటూ నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662488114. స్టే ట్యూన్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏం చూస్తున్నావు?
2: నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా?
1: పోయి సొల్లాదే.

మీరు వింటున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చర్ రఘు. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ పంపిస్తున్నారు. కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు బుధాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జనీద్దీన్ గారు అండ్ స్నేహం జనీద్దీన్ గారు రైట్ ఆన్సర్. పెడన జోగనందరావు కళ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ గారు, సుగుణా గారు అండ్ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. దస్గిరి సంధ్య గారు ప్రొద్దురు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ధామర్ల చిన్నమస్తానరావు గారు అండ్ ధామర్ల పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్. కుమారి 21F కాదండి, సైకం పోతురాజు గారు. నేను ఆన్సర్ చెప్తాను. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ కరెక్ట్గా పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. దీపికా గారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నన్నుండి శోభారాణి రంగారావు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రేమం. ఎస్. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అండ్ క్వశ్చన్ రెడీగా ఉంది. అండ్ క్వశ్చన్ ఏంటి అంటే కిరణ్ అభవరం గారు అండ్ నేహా శెట్టి గారు కలిసి నటించిన సినిమా ఏంటి? వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ మూవీ వచ్చింది. ఆ మూవీ ఏంటో కనుక తెలిస్తే ఈ పాట వింటూ నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662488114. స్టేట్ యూన్ విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: City FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చర్ రఘు, అండ్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు కనకారావు గారు పెడ నుంచి. రైట్ సార్, ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, మిర్జీ విజయ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్. పెడన జోగనంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. నిజాం

జిల్లా ఉమ్మడి నుండి మమద్ జైనుద్దీన్ గారు అండ్ స్నేహభాను జైనుద్దీన్ గారు. రైట్ ఆన్సర్ రాజుల నుంచి జయన్న గారు. మళ్ళీ చెప్తానండి, బట్ ఆన్సర్ కరెక్ట్గా పంపించారు. దస్గిరి సంధ్య గారు ప్రతిరోజు కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ దామర్ల చిన్నమస్తానరావు గారు అండ్ దామర్ల పెద్దమస్తానరావు గారు. యా రైట్ ఆన్సర్ అండ్ ఆన్సర్ అంటూ గజ్వేల్ని సోర్ల వెంకటేష్ గారు అండ్ సుగుణ గారు. రైట్ ఆన్సర్ కానూరు నుంచి తాతారావు గారు. తప్పకుండా చెప్తానండి. అండ్ ఓకే సన్నీ అండ్ కీర్తి ఆన్సర్ కూడా కరెక్ట్గా పంపించారు. సైకం పోతురాజు గారు అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. రైట్ ఆన్సర్ అండ్ నన్ను శోభారాణి రంగారావు గారు అండ్ వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే రూల్స్ రామానుజం అనమాట సినిమా పేరు. అది మరి కరెక్ట్ ఆన్సర్ అందరూ పంపించారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రవితేజ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు కలిసి నటించిన సినిమా. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ మూవీ వచ్చింది. ఆ మూవీ ఏంటో కనుక తెలిస్తే ఈ పాట వింటూ నాకు అలా వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 2 రోజుల పాటు తిరుమల తిరుపతిలో పర్యటించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత బేడి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఎల్లుండి ఎలక్ట్రిక్ బస్సులు ఎస్వీ మ్యూజియంను ప్రారంభిస్తారు. టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించి భక్తులకు మెరుగైన వసతులు భద్రతపై దిశానిర్దేశం చేయనున్నారు. రైతులకు మేలు జరిగేలా సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెంకటాపురం నుంచి లంకల కోడేరు వరకు ఆర్ఎన్బి రహదారి పనులను 60 లక్షల రూపాయలతోనూ రాష్ట గిడ్డంగుల ప్రాంగణంలో 2,74 లక్షల రూపాయలతో చేపట్టనున్న పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ పుష్కరిణిలో పడి యువకుడు మృతి చెందిన ఘటనపై రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యవస్థ విఫలమైతే దెబ్బతినేది కేవలం పరీక్షా ఫలితాలు మాత్రమే కాదని, మొత్తం నియామక ప్రక్రియపై యువత పెట్టుకున్న నమ్మకమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. పరీక్షల మీద విశ్వసనీయత పోతే నిరుద్యోగుల కలల రెక్కలు విరిగిపోతాయంటూ ఈరోజు ఆయన ట్వీట్ చేశారు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో వినియోగించే డీజేలకు అనుమతి లేదని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టం చేశారు. గణేష్ వేడుకలను సంప్రదాయబద్దంగా నిర్వహించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సౌండ్ సిస్టంల వినియోగంలో నిర్దేశిత శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీనితో పాటుగా ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో రేపు ఎల్లుండి కోస్తా జిల్లాలు నంద్యాల అనంతపురం చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రాష్టంలోని వైద్య దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవాస భారతీయుల కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సంబంధిత ధృవీకరణ పత్రాలను ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచరగు. అండ్ మరి చివరిగా అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. కనకారావు గారు పెడర్ నుంచి రైట్ ఆన్సర్, పెడన జోగనందరావు గారి నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, ముసాపేట మామూలుగారి జిల్లా నుంచి ఎం నరేష్ మిర్సి విజయ్ గారు రైట్ ఆన్సర్, రాజాల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ జిల్లా ఉమ్మెన్ నుండి మహమ్మద్ జనుద్దీన్ గారు అండ్ స్నేహబాను జనుద్దీన్ గారు రైట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, నొన్నూరు నుండి శోభారాణి గారు, రంగారావు గారు రైట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ గారు, సుగుణ గారు రైట్ ఆన్సర్, వేదాంతం జాన్కి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఇవి ఇప్పటివరకు అయితే వచ్చిన ఆన్సర్స్. అండ్ మరి ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే పంపించారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, అదనమాట ఆన్సర్. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే పంపించేశారు. మరి నెక్స్ట్ డ్యూటీకి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. డ్యూటీలో మంచి మంచి పాటలతో నేనైతే రెడీగా ఉన్నాను. వింటూ రండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చర్ రఘు. అండ్ మరి నెక్స్ట్ గీత సాక్షిగా అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. దేశాల సామాజిక ఆర్థికాభివృద్ధికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఒడిశా, బీహార్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో రేపటి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. దేశాల సామాజిక ఆర్థికాభివృద్ధికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాలు ఈ కీలక అంశంపై విస్తృతంగా చర్చించాయి. ఈ సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడుకోవడం, విభిన్న వనరుల నుంచి ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడడం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను రక్షించడం ద్వారా ఇంధన భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సభ్య దేశాలు ఉద్ఘాటించాయి. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సాంకేతికతను, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం భవిష్యత్తులో దేశాల పురోగతికి పెద్ద ముప్పుగా, ఆటంకంగా మారుతుందని హెచ్చరించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 600కు పైగా ప్రదర్శనకారులు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్ర ప్రభుత్వాల పెవిలియన్లు, స్టార్టప్ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారత సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెమికాన్ ఇండియా దేశంలోనే అత్యంత ప్రధానమైన సెమీకండక్టర్ ప్రదర్శన. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఇది ఒక ఫ్లాగ్షిప్ వేదికగా పనిచేస్తుంది. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హిందీ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏ ఇతర భాషలోనూ హిందీ పోటీ పడదని,

జాతీయ ఐక్యతను చాటే ముఖ్యమైన అనుసంధాన వారధిగా నిలుస్తుందని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు దేశంలోని అన్ని భాషలు సాంకేతిక అభివృద్ది పరంగా సువర్ణయుగాన్ని చూస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం మాతృ

0: विभिन्न वर्गों और समुदायों को जोड़ने में महत्वपूर्ण भूमिका निभाई है। हिंदी का विकास भी तभी सार्थक है जब सभी भारतीय भाषाओं के सम्मान, संरक्षण और संवर्धन के साथ आगे बढ़े।
1: కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రూంగ్తో కలిసి ఈరోజు 19వ భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ భేటీకి సంబంధించిన వివరాలను జైశంకర్ సామాజిక మాధ్య వేదికగా పంచుకున్నారు. అత్యంత ఫలప్రదంగా సాగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేయడంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు భూటాన్ రాజధాని థింపూ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్మెల్ వాంగ్చుక్తో సమావేశం కానున్నారు. రేపు పరోలిలోని లా స్కూల్లో నిర్వహించనున్న భూటాన్ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొననున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జ్ఞానం ఐశ్వర్యం సౌభాగ్యాలకు ప్రతీక అయిన విఘ్నేశ్వరుడి జన్మదిన వేడుక వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వినాయక చవితిగా పిలిచే ఈ పర్వదినంతో 10 రోజుల పాటు సాగే మహావేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ప్రత్యేకమైన రోజున భక్తులు ఇళ్లల్లో మండపాలలో మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. 10 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు గణేష్ నిమజ్జనం ఘట్టంతో ముగుస్తాయి. అమెరికా అధ్యక్షతన నేడు G20 ఇంధన మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అమెరికా చేరుకున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా ఇంధన భద్రత, అనుమతులు, నియంత్రణలో పారదర్శకత, కీలక ఖనిజాలు, పటిష్టమైన సరఫరా గొలుసు వంటి అత్యంత కీలకమైన అంశాలపై ఆయన చర్చల్లో పాల్గొననున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ సైబర్ మోసాలు, మ్యూల్ ఖాతాలపై కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ఇకపై అనుమానాస్పద లావాదేవీల్లో మొత్తం ఖాతాను ఫ్రీజ్ చేయకుండా కేవలం వివాదాస్పద లావాదేవీ మొత్తాన్ని మాత్రమే తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ సూచించింది. 1,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో కూడిన అసాధారణ బదిలీలను గుర్తించేందుకు బ్యాంకులు కృత్రిమ మేధ ఏఐ ఆధారిత లావాదేవీ పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఖాతాదారుడి ప్రొఫైల్కు సంబంధం లేకుండా అకస్మాత్తుగా జరిగే భారీ బదిలీలు లేదా సైబర్ మోసాల నెట్వర్క్లతో సంబంధం ఉన్న లావాదేవీలను ఈ ఏఐ సిస్టమ్ గుర్తిస్తుంది. ఈ ముసాయిదా మార్గదర్శకాలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు విద్యుత్ ఎగుమతి చేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 31 వరకు రోజులో 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు ఆమోదం తెలిపినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల వరదల కారణంగా నేపాల్లో జల విద్యుత్ మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ విద్యుత్ అవసరాలకు ఈ అనుమతి ఎంతగానో ఉపకరిస్తుందని, భారత్ నేపాల్ మధ్య ఎప్పటి నుంచో ఉన్న బలమైన ఇంధన సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్పణం ఆగస్టులో వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించుకున్న 4% లక్ష్యంతో పోలిస్తే ఇది 3వ నెల కూడా ఎక్కువే ఉండడం గమనార్హం. ఆహార ధరలు అధికంగా ఉండడంతోనే జూలై నెలలో నమోదైన 4.45% పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్పణం మరింత పెరిగింది. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్పణం 5.23%, పట్టణ ప్రాంతాల్లో 4.31% నమోదైంది. పురుషుల క్రికెట్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రేపు 2 T20 అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. 3 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్లో అఖండ విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంతో కొనసాగుతోంది. వాతావరణం. హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో రాగల 2 రోజుల పాటు ఇదే రీతిలో వాతావరణం

ఉంటుందని తెలిపింది. ఇక ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌక ఎంటీఎల్ గయాసాపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. నౌకలో ఉన్న మొత్తం 13 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు ఎంబసీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశాల సామాజిక ఆర్థికాభివృద్ధికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమీకాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచార్యకు. అండ్ నెక్స్ట్ ఒకరికి ఒకరు మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అబ్జే రఘు. అండ్ మనం అయితే ఉన్నాం డ్యూట్యూట్లో. మరి డ్యూట్యూట్లో మంచి మంచి పాటలు అయితే వింటున్నాం. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మూర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చర్ రఘు. అండ్ మరి మనమైతే మధుర స్వరాలకి ఎంటర్ అయిపోయాం. సందడిగా గడిచిన వినాయక చవితి రోజు సాయంత్రం వీధుల్లో ఎక్కడి చూసినా వినాయకుడి మండపాలు, పూలతో అలంకరించిన విగ్రహాలు, చెవుల్లో మారుమోగే భక్తి పాటలు. ఈ సాయంత్రం కాసేపు ఆ ఘననాథుడి ముందు ప్రశాంతంగా కూర్చుంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా. అలాంటి ఈ వినాయక చవితి సాయంత్రం మనం ఒక అందమైన కథను గుర్తు చేసుకుందాం. చాలామందికి వినాయక చవితి అంటే వినాయకుడిని పుట్టిన కథ, ఆయనకి ఏనుగుతల ఎలా వచ్చింది అనే కథ మాత్రమే అనుకుంటారు. కానీ ఈ పండుగతో ముడిపడిన మరో ఆసక్తికరమైన కథ ఉంది. అదే శవంతకోపాఖ్యానం. అసలు ఈ కథ వినాయక చవితి రోజున ఎందుకు వినాలి? ఈ కథ వినాయకుడికి సంబంధం ఏంటి? మరి ఆ శవంతకం అనే కథ ఏంటి? ఇవన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మరి దానికన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచార్యకు. కథ మొదలయ్యేది సత్రజిత్తు అనే రాజుతో. సత్రజిత్తు సూర్యదేవుడికి గొప్ప భక్తుడు. అతని భక్తికి మెచ్చిన సూర్యదేవుడు ఒక అద్భుతమైన రత్నాన్ని అతనికి ప్రసాదించారు. అదే శమంతకమణి. ఆ మణి సాధారణమైనది కాదు. అది ఉన్న చోట సుభిక్షం, సంపద ఉంటాయని, ప్రతిరోజు అపారమైన బంగారం లభిస్తుందని పురాణ కథ చెబుతుంది. అంతటి విలువైన మణి సత్రజిత్తు ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేవారు. ఒకరోజు ఆ మణిని మెడలో వేసుకుని సత్రజిత్తు ద్వారకలోకి వచ్చారు. అతని శరీరం నుంచి వెలువడుతున్న కాంతి అంత ప్రకాశవంతం ఉండడంతో ప్రజలే సూర్యదేవుడు స్వయంగా వచ్చారనుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణులు వారు సత్రజిత్తుతో ఆ మణి గురించి మాట్లాడారు. ఇంత విలువైన మణి ఒక వ్యక్తి దగ్గర ఉండడం కంటే రాజ్యంలో ఉంటే ప్రజలకు ఉపయోగపడితే మంచిదని భావించారు. అందుకు ఆ మణిని రాజు ఉగ్రసేనుడికి అప్పగించాలని సూచించారు. కానీ సత్రజిత్తు అందుకు అంగీకరించలేదు. ఆ మణిని తన దగ్గరే ఉంచుకున్నారు. ఇంకా మరిన్ని విషయాలైతే తెలుసుకుందాం. అప్పటి వరకైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. వింటున్నాండి విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచార్యకు. అండ్ మరి సెమంతకమణి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కొంతకాలానికి సత్రజిత్తు తన సోదరుడైన ప్రసేనుడికి ఆ సెమంతమణిని ఇచ్చారనమాట. ఒకరోజు శ్రీకృష్ణుడితో కలిసి ప్రసేనుడు ఆ మణిని ధరించి అడవిలో వేటకు వెళ్ళారు. ఐ మీన్ అడవికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఒక సింహం దాడిలో తను మరణిస్తారు. మరణించిన తర్వాత సింహం ఆ మణిని తీసుకువెళ్ళిపోతుంది. ఆ సెమంతకమణిని తీసుకుని వెళ్ళిన తర్వాత జాంబవంతుడు సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకుని తన గుహకు వెళతారు. ఇంతలో ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో ద్వారకలో కలకలం మొదలైంది. సెమంతకమణి కూడా కనిపించలేదు. అప్పుడు సత్రజిత్తు ఒక భయంకరమైన అనుమానానికి లోనయ్యారు. సెమంతకమణి కోసమే కృష్ణుడే ప్రసేనుని చంపాడు అంటూ శ్రీకృష్ణుడిపై ఒక పెద్ద అపవాదం మోపారు. ఇక్కడ కాసేపు మన జీవితాన్ని కూడా గుర్తు చేసుకుందాం. మన గురించి ఎవరో ఒక మాట అనడం, మనం చేయని పనికి మనల్ని తప్పు పట్టడం, మన మాటను పూర్తిగా వినకుండా మన మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం, ఇలాంటివి మన జీవితంలో కూడా ఎప్పుడో ఒకసారి ఎదురవుతాయి. అప్పుడు మనకు కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఆ నిందకు నిందతో సమాధానం చెప్పలేదు. నేను తప్పు చేయలేదు కాబట్టి నిజాన్ని నేను వెతికి చూపిస్తాను అని ప్రసేనుడి జాడ కోసం బయలుదేరారు. అడవిలో ప్రసేనుడి జాడ కనిపించింది. ఆ తర్వాత సింహం జాడను అనుసరించారు. అక్కడి నుంచి

జాంబవంతుడి గుహకు చేరుకున్నారు. అక్కడే శమంతకమని కనిపించింది. ఇంకా ఈ కథ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పటి వరకైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది, వింటుండండి విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. కానీ మణిని తీసుకురావడం అంత సులభం కాదు. శ్రీకృష్ణుడికి జాంబవంతుడికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. చాలా కాలం సాగిన ఆ పోరాటం తర్వాత జాంబవంతుడికి ఒక విషయం అర్థమైంది. తనతో పోరాడుతున్నది సాధారణ వ్యక్తి

కాదు, తాను ఆరాధించే శ్రీరాముడు ఇప్పుడు శ్రీకృష్ణుడు రూపంలో తన ముందున్నాడని జాంబవంతుడు గుర్తించారు. అప్పుడు భక్తితో శ్రీకృష్ణునికి నమస్కరించి శమంతకమణిని ఆయనకి సమర్పించారు. తన కుమార్తె

0: శమంతకమని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చారు. కానీ శ్రీకృష్ణుడు ఆ మణిని తన దగ్గర ఉంచుకోలేదు, తిరిగి సత్రాజిత్కే ఇచ్చారు. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పటి వరకు అయితే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అలా కాదు, తద్ధి తగదికి తరికి తత్వం తాక తొద్దింద దింద తద్దిక తొద్దింద దింద తక్షణ తక్షణు తగదికి తగద్దికి క్షణం తరికి తత్వం తత్తై తేహి తత్త తేహి తెహిదత్తాం తత్తై తేహి తత్త తేహి తెహిదత్తాం. ఆహా ఇటు చూడు, తద్దిరిదై భిత్తిత్తై భిత్తై ధత్త పితాహం ధత్త నుతకిన తన్ని త్వంగ తెగుతుంటాం.

தட்டி தட்டி கிட்ட தொங்கி தத்தரை கிட்ட தொங்க.

మీరు వింటున్నారు విద్యభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. సమంతకోపాఖ్యానికి వినాయక చవితికి రోజున ఎందుకు వినాలి? దీనికి కారణం గణపతికి సంబంధించిన ఒక పురాణ కథనం. విఘ్నాలకు అధిపతి, ఘనాలకు అధిపతి, ఆది పూజనీయుడైన వినాయకుడు తన భక్తుల పూజలు అందుకుని చవితి రోజున వారిచ్చిన భక్ష్యాలు, పండ్లు, పిండి వంటలు తిని తిరిగి కైలాసం చేరుకుని తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేయబోతుండగా భుక్తాయసంతో అవస్థపడుతున్న గణపతిని చూసి చంద్రుడు నవ్వారు. అది చూసి కోపంతో పార్వతీదేవి చంద్రుని చూసిన వారంతా నీలాప నిందల పాలు అవుతారు అని శపించింది. దేవతలు ప్రార్థనతో ఆ శాపాన్ని వినాయక చవితి రోజు చూస్తేనే అని సవరించింది. పార్వతీదేవి అప్పటి నుంచి దేవతలు, మనుషులు, ప్రజలు వినాయక చవితి రోజు చంద్రుని చూడకుండా వినాయక పూజ నిర్వహించారు. కానీ ద్వాపర యుగంలో ప్రజలకి చాటింపు వేయించి మరీ చంద్రుని చూడరాదు అని చెప్పిన శ్రీకృష్ణుడే క్షీరప్రియుడై గోక్షీరంలో చంద్రుని ప్రతిబింబం చూసి అలా నిందపడి తన నీలాప నిందకు తొలగించుకున్నారు. అయితే అనుకోకుండా చంద్రుని చూసినట్లయితే అప్పుడు సమంతకోపాఖ్యాన్ని వినడం లేదా చదవడం ద్వారా అపవాదు నుంచి విముక్తి లభిస్తుందని పురాణ సంప్రదాయంలో చెప్పబడింది. ఇదన్నమాట విషయం. అయితే ఇంకా మరిన్ని కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అప్పటివరకు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీ ఉంది. వింటూ ఉండండి విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచారకు అండ్ మనమైతే ఎంటర్ అయిపోయాం వినిపించిన రకాలు. వినిపించిన రకాల్లో మంచి మంచి పాటలతో నేనైతే రెడీగా ఉన్నాను. మొట్టమొదటిగా మంగమ్మ శపథం మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. దేవతా మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీ ఉంది. వింటు నుండి వివిధ భారత ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. రాముడు భీముడు నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది, వింటూ ఉండండి విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చర్రకు. బంగారు గాజుల మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది, వింటున్నది వివిధ భారత ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచార్యకు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్. శుభరాత్రి.